ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948 అశ్వయుజ మాసం 18వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖు శనివారం 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 56 నిమిషాల 30 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട സമയം 6 గంటలుగా వస్తున్నది గుడ్సెపట్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ అవుతాయి.

0: విశేషాలు రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ భాగం నిన్న రాత్రి 9:30 ప్రసారమైంది పుస్తకంతో కార్యక్రమంలో. ఇది పునః ప్రసారం, వినేద్దామా మరి.
1: విశాఖపట్నంలోని సిరిపురం సిబిఎం కాంపౌండ్ పొగడ చెట్ల నీడలోని ఒక డాబా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ తరచుగా వినిపించే మధురమైన వీణా నిక్వణం ఆగిపోయింది. అవును, డాక్టర్ టి పద్మిని గారు ఫిబ్రవరి 19వ తేదీ 2019న వీణ వాయించడానికి గాను గంధర్వలోకాలకు తరలి వెళ్లిపోయినారు. అన్నట్టు ఆ ఇంటి పేరు శృతి. ఇప్పుడు శృతిలేని వీణగా మారిపోయింది అక్కడి వాతావరణం. మూసీ పత్రికలో భారతీయ సంగీతం శీర్షికతో సంగీతజ్ఞులను పరిచయం చేస్తున్నాను, మీ గురించి రాయడానికి అనుమతించండి అక్కయ్యా అని అడిగితే పద్మిని గారు ఒప్పుకోలేదు. కాని నేను గీసిన తన రేఖాచిత్రాన్ని చూసి సంతోషించడమేగాక శుభాకాంక్షలతో అని రాసి సంతకం చేసి ఇచ్చినారు. అది నాకెంతో విలువైన సర్టిఫికేటు. అంత గొప్ప సంగీత విద్వాంసుల సరసన తనను గురించి రాయడం సరికాదని సున్నితంగా తిరస్కరించిన వినయ సంపన్నురాలు డాక్టర్ పద్మిని గారు. ఆమె ఎంత గొప్ప వైణికురాలో సంగీత ప్రపంచానికి తెలిపే అవసరం లేదు. ఆమె వీణావాదనమే ఆ పని చేస్తుంది. హీరా ముఖసే నా కహే లాఖ్ హమారా మోల్ అన్నాడు కబీర్దాస్. నా వెల లక్ష రూపాయలని వజ్రం తన నోట తాను చెప్పుకోదు, దాని ఖరీదు కట్టే శరాబులు ఎక్కడో ఉంటారు. వీణ చాలా ప్రాచీనమైన వాయిద్యం. ఈ వీణ ప్రేరణతోనే సితార్ తయారు చేసినారట హజరత్ అమీర్ ఖుస్రు. చాలామంది వీణ కర్ణాటక సంగీతానికి చెందిన వాయిద్యమే అనుకుంటారు, కాని డాక్టర్ పద్మిని గారు వీణ మీద హిందుస్థానీ స్వరాలు పలికించడమేగాక గాంధర్వ మహావిద్యాలయం నుండి వీణపై అలంకార పరీక్షలు కూడా రాసి పట్టా పొందినారు. వీణ నుండి బయలువెడలే ధ్వనిని నిక్వణమని నిక్వాణమని అంటారు. ఆ ధ్వని తరంగాల నుండి అలౌకికమైన దివ్యనాదం వినిపిస్తుంది. వీణాతంత్రులపై కళాకారుని వేలు ఆనగానే వెలువడే ధ్వని తరంగాలు ఆ కళాకారుడెంతటి పరిపక్వత సాధించినాడో తెలుపుతాయి. ఒక్క గీత గీయడంతోనే చిత్రకారుని నైపుణ్యం తెలిసిపోయినట్లుగానే వీణానిక్వణం ఆ కళాకారుని నైపుణ్యాన్ని తెలుపుతుంది. అసలు బాగా వీణ వాయించగలవారినే ప్రవీణులనాలి, కాని ఇప్పుడు అన్ని రంగాల వారిని ప్రవీణులంటున్నారు. నిజంగా ప్రవీణులెవరంటే ఒక్క డాక్టర్ పద్మిని గారేనని నేనంటాను. ఎందరో వైణికులున్నారు కదా, ఒక్క పద్మిని గారి వీణా ఝంకారం మాత్రమే మధురమైనదని ఎందుకంటున్నానంటే నాదైన అనుభూతి నాదిగాన. హిందుస్థానీ సంగీతంలో విచిత్ర వీణ అని రుద్ర వీణ అని రకరకాల వీణలున్నాయి. డాగర్ బంధువులు ద్రుపద్ ధమార్ గాత్రంతో పాటు రుద్ర వీణ వాయించడంలోనూ నిపుణులు. రావణ వీణైతే ఉండనే ఉన్నది. గుంటూరుకు చెందిన శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వెంకట నారాయణాచార్యులు గొప్ప వైణికులు. వారు తమ కోసం ప్రత్యేకమైన వీణను తయారు చేసుకోవడమేగాక వీణల మీద పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని కూడా ప్రచురించినారు. వీణావాదనంలో పురుషుల సంఖ్య తక్కువే అయినా వారందరూ లబ్ధ ప్రతిష్ఠులే. వీణ సుబ్బన్న, అతని మనుమడైన ఎన్ఎస్ సూర్యనారాయణ, సంగమేశ్వర శాస్త్రి, ఎస్ బాలచందర్, ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబు, మంచాళ జగన్నాథరావు వంటి కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. స్త్రీలలోనైతే వీణనే ఇంటి పేరుగా మలచుకున్న వీణ ధనమ్మాళ్ళను మొదలుకొని డాక్టర్ టి పద్మిని వరకు ఎందరో వైణికురాళ్లున్నారు. అసలు వీణ వాయించడం స్త్రీల జన్మహక్కని తెలుగు సినిమా వాళ్ల నిశ్చితాభిప్రాయం. అందుకనుగుణంగా చిత్రసీమలో ఎన్నో వీణ పాటలు రూపుదిద్దుకున్నాయి. వీణంటే ఏమిటో తెలియని కథానాయకురాళ్లు వీణ వాయించినట్టు నటిస్తూ సుశీలమ్మ గొంతుకు అనుగుణంగా పెదవులు కదుపుతూ ఉంటారు. అయితే వీణ వాయిస్తూ పాడడం కూడానా అని విస్తుపోయే వాళ్లకి కూడా పద్మిని గారు

అది సాధ్యమే అని నిరూపించినారు. స్వయంగా గానం చేస్తూ వీణ వాయించగల ప్రవీణురాలు డాక్టర్ పద్మిని. హిందుస్థానీలో ఇటువంటి పద్ధతిని గాయకీ అంగ అంటారు. ఎన్ రాజం గారు వయలిన్ వాయిస్తే పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ ను వింటున్న అనుభూతి పొందుతారు శ్రోతలు. డాక్టర్ పద్మిని గారు వీణావాదనంతో పాటు గాత్రంలోనూ విశేష ప్రతిభ గలవారు. కనుక ఆమె వీణానిక్వాణంలో గాత్రం వినిపిస్తుందేమో. హిందుస్థానీలో గాత్రానికి వాయిద్యానికి వేరువేరు బందిషులుంటాయి. వాద్య సంగీతంలో జోడ్ ఝాళ ఉంటుంది. మీండ్ గాత్రంలోనూ వాద్యంలోనూ సమానమే. గాత్రానికి చీజులుంటాయి. కర్ణాటక సంగీతంలో వాద్యానికైనా గాత్రానికైనా ఒకే కృతిని ఆలపిస్తారు, లేదా అదే కృతిని వాయిస్తారు. త్యాగరాజాది మహానుభావులు తమ కృతులన్నీ ఆ విధంగా పకడ్బందీగా బందిషులు కూర్చిపెట్టినారు గనక వాద్యమైనా గాత్రమైనా ఒకే రకంగా పలుకుతుంది. త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలలో ఈ విధానాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. డాక్టర్ పద్మిని గారు కర్ణాటక వీణతో ఎంఏ పూర్తి చేసి అంతటితో ఆగిపోకుండా ముంబాయిలోని గంధర్వ మహావిద్యాలయం నుండి వీణపై అలంకార కూడా పూర్తి చేసి అందులోనూ పట్టు సాధించినారు. కనుకనే ఆమె వాదనంలో ఆ మాధుర్యం చేరిందేమో. వీణానిక్వాణం గంభీరమైనదే కాని వీణాధరి అయిన అతివ సుకుమారి కనుక వీణ స్త్రీలకే నప్పుతుంది. సరస్వతీదేవి చేతిలోని వీణ, బాసర అమ్మవారి చేతిలో వీణలు అటువంటివే. ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ సరస్వతీదేవిని చిత్రించినప్పుడు ప్రముఖ హిందుస్థానీ గాయిక అంజనీబాయి మాల్పేకర్ను మోడల్గా ఉంచినాడని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు పేర్కొన్నారు. పోతనామాత్యుడైతే సరస్వతీదేవి చేతిలో వీణనే లేదన్నట్లుగా పద్యం చెప్పినారు. వాణికి అక్షదామశుక వారిజ పుస్తక రమ్యపానికి అన్నాడు. నాలుగు చేతులకు నాలుగు వస్తువులున్నాయి, ఇక వీణకు స్థానమేది? వీణె చక్కగా బెట్ట తెర వెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చి అని నరకాసుర వధను చూస్తున్న శ్రీకృష్ణుడు అబ్బురపడినాడట. ఇది పోతనగారి పద్యమే. సంగీతంలో ప్రయోగాలు చేయడం శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని అభిమానించే వేత్తలకు సమ్మతం కాదు. అందులో లేశమాత్రమైన మార్పులకు వారొప్పుకోరు. అయితే రాగలక్షణానికి భంగం కలగకుండా సలక్షణమైన విలక్షణతో కూడిన సంగీతం సమకూర్చడంలో తప్పేమీ లేదని డాక్టర్ పద్మిని గారు గట్టిగా విశ్వసించినారు. కొన్ని ప్రయోగాలను చేసినారు. సంగీతజ్ఞులను మెప్పించినారు కూడా. భైరవి, తోడి వంటి కర్ణాటక సంగీతంలోని రాగాలు అతి క్లిష్టమైనవేగాక శ్రోతలకంత రసానందాన్ని కలిగించవు. అటువంటి రాగాలను శ్రోతలకు ఇష్టమైన రాగాలుగా మలచి వాయించే నేర్పును పద్మిని గారు సాధన ద్వారా సంపాదించుకున్నారు. హిందుస్థానీ సంగీతంలోని అత్రోలి జైపూర్ ఘరానా వాళ్లు బాగా ప్రచలితమైన రాగాలను క్లిష్టంగా, అప్రచలిత రాగాలను అలవోకగా గానం చేస్తారు. ఈ కిటుకు పద్మిని గారికి కూడా తెలుసేమో. అందుకే అప్రచలిత రాగాలను కూడా శ్రోతలకు వినసొంపుగా వాయించి విస్మయపరుస్తారు. ఆవిడ అంతిమ లక్ష్యం శ్రోతలకు రసానందాన్ని కలిగించడమే అనేది స్పష్టం. మోహన రాగం బాగా ప్రచలితమైన రాగమే. ఈ రాగాన్ని పద్మిని గారి వీణపైననే వినాలి. ఎంత సమ్మోహనంగా వాయిస్తూ శ్రోతలకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తారనే విషయాన్ని సంగీతం వినడం ద్వారా ఆనందాన్ని తాదాత్మ్యాన్ని పొందుతూ ఎలా సమాధి స్థితిలోనికి చేరుకోవచ్చునో ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి ఉత్తమ శ్రోతలకు తెలుస్తుంది. అది పద్మిని గారి వేలి కొసలకు తెలుస్తుంది. డాక్టర్ పద్మిని గారి కుటుంబ నేపథ్యం కూడా ఆమె సంగీత సాహిత్యాల్లో మేటిగా నిలబడడానికి కారణమైంది. వారి తండ్రిగారు తుమ్మల వేణుగోపాలరావు గారు విద్యాధికులు, తల్లి శ్రీమతి కృష్ణాబాయి గారు గొప్ప విదుషి. వారు తమ ఇద్దరు కూతుర్లకు నళిని, పద్మిని అని కమలం పువ్వుల పేర్లే పెట్టుకున్నారు. వారిద్దరూ కమలాల వలే వికసించినారు. నళిని గారు చిన్నపిల్లలకు చికిత్స చేసే డాక్టర్ అయితే పద్మిని గారు సంగీత సాహిత్య లోకానికి డాక్టరు. పద్మిని

పద్మినిగారబ్బాయి రాహుల్, అమ్మాయి అజంత. పద్మినిగారు ప్రముఖ రచయిత శ్రీ అత్తలూరి నరసింహారావు గారి సహచరి. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పదవీ విరమణ పొందినారు. డాక్టర్ పద్మినిగారు ఆంగ్ల భాషలో ఎంఏ చదివినారు. కర్ణాటక సంగీతంలోనూ ఎంఏ పట్టా పొందినారు. ముంబై గాంధర్వ మహావిద్యాలయం నుండి హిందుస్థానీ సంగీతంలో వీణపై అలంకార పట్టాను పొందినారు. అంతేగాక అన్నమయ్య కీర్తనల్లో తత్వచింతన అనే అంశాన్ని అబ్బూరి గోపాలకృష్ణారావు గారి పర్యవేక్షణలో తులనాత్మక పరిశోధన చేసి డాక్టరేటు పొందినారు. విశాఖ మహిళా కళాశాలలో సంగీతాధ్యాపకురాలిగా పనిచేసినారు. ఎందరో ఔత్సాహిక విద్యార్థులకు ఉచితంగా వీణ నేర్పి వైనికులుగా తీర్చిదిద్దినారు. అందుకే నెల్లూరు కళారాధన వారు 1985లో డాక్టర్ పద్మిని గారికి వైనిక విద్వన్మని బిరుదుతో సత్కరించినారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీలో వీణ కళాకారిణిగా పనిచేసినారు. భూపాల్లో జరిగిన వీణ సంగీత మహోత్సవంలో పాల్గొని అక్కడి శ్రోతలకు తమ విలక్షణమైన బాణీ వినిపించి వారిని మంత్రముగ్ధులను చేసినారు. వీణకు నాదస్వరానికి ఎక్కడైనా పొసగుతుందా అని అనుకుంటారు. సాధారణంగా ఒకటి తంత్రవాద్యమైతే మరొకటి సుశిరవాద్యం, ఎందుకు పొసగదు అనుకున్నారు పద్మిని గారు. అదివరకే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయితో, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ సరోత్తో జుగల్బందీ చేసినారని పద్మిని గారికి తెలుసు. 1995లో విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నాదస్వరంతో వీణా జుగల్బందీని విజయవంతంగా నిర్వహించినారు. పండిత్ విజయ రాఘవరావు వేణుగానానికి తమ వీణానాదాన్ని జోడించి హిందుస్థానీ కర్ణాటక వాద్య సంగీత జుగల్బందీ నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ గారితో సితార్ వీణల జుగల్బందీ చేయాలని సంకల్పించినారు. కాని అది నెరవేరిందో లేదో తెలియదు. షామె గజల్ అని ఉర్దూలో ఒక పదమున్నది. గజల్తో సాయంకాలం లేదా రాత్రి, దాన్ని గజల్ నైట్ అంటున్నారు. రాత్రిపూట జరిగే సంగీత సభలను సంగీత విభావరి అనాలి. అట్లాంటి ఒక విభావరిని డాక్టర్ పద్మిని గారు తిల్లానా నైట్ గా నిర్వహించి దాదాపు 4 గంటల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసినారు. ఈ తిల్లానాలను హిందుస్థానీలో తరాణాలంటారు. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఉన్న పద్మిని గారు 2001లో జాతీయ సంగీత కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. 1998లో ఆకాశవాణి వారి కోసం స్వర్ణోత్సవ భారతి సంగీత హారతి అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేసినారు. టంగుటూరి సూర్యకుమారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని, పాడవే రాట్నమా అని ఖంగుమని పాడే దేశభక్తి గీతాలు విని ఆనాడు అందరిలో దేశభక్తి పొంగిపొరలేదట. పద్మిని గారి వీణపై వాయించే దేశభక్తి గీతాలు కూడా అంతే జనాదరణ పొంది సీడీల రూపంలో వచ్చినాయి. ఇవన్నీ ఒకెత్తైతే సంగీతానికి చిత్రకళను జోడించడం కూడా పద్మిని గారికే సాధ్యమని నిరూపించినారు. 1979లో మ్యూజిక్ పెయింటింగ్ ఫీస్ట్ నిర్వహించినారు. పద్మిని గారు వీణ వాయిస్తూ ఉంటే ఆ ప్రేరణతో ఇద్దరు చిత్రకారులు చిత్రాలు వేసినారు. అందులో పద్మిని గారికి పరిశోధనలో మార్గదర్శకులైన అబ్బూరి గోపాలకృష్ణ గారు ఒకరు కావడం ప్రశంసనీయం. శాస్త్రీయ సంగీతానికి జానపద సంగీతపు సొంపును కలగలిపి జనబాహుల్యంలో సంగీతం పట్ల అనురక్తిని పెంచాలనేది పద్మిని గారి ఆకాంక్ష. పద్మిని గారు భారతదేశంలోనే గాక అమెరికా, చికాగో, న్యూయార్క్, మారిషస్, వాషింగ్టన్, డల్లాస్, లాస్ ఏంజిల్స్ వంటి ఎన్నో దేశాల్లో తమ సంగీతామృతాన్ని పంచిపెట్టి దిగ్విజయంగా స్వదేశానికి తిరిగి వచ్చినారు. ఇక్కడి విద్యార్థులకు మాత్రమే కాకుండా అమెరికాలోని విద్యార్థులకు కూడా వీణావాదనంలోని మెలకువలు నేర్పి తిరిగి వచ్చింది విజిటింగ్ ప్రొఫెసర్గా. ఇప్పుడైతే ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినారు. ఎల్లప్పుడూ నవ్వుతూ, గడగలా మాట్లాడుతూ, అన్నింటా తానై తిరుగుతూ, సాధారణ సగటు మహిళగానే కనిపించే అసాధారణ విదుషి డాక్టర్ పద్మిని గారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ

0: సామాన్యమైన ప్రతిభను గడించిన్ని ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉంటారావిడ. సరస్వతి అంతర్వాహిని అంటే ఇదే కావచ్చు. వి శ్రీరామ్ గారు ఆంగ్లంలో రాసిన బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్రను సొంత రచన అనిపించేంత ఒడుపుగా పద్మిని గారు తెలుగులోనికి తర్జుమా చేసినారు. అలాంటివే మోరీతో మంగళవారాలు, పాల కురియన్ వంటి గ్రంథాల అనువాదం కూడా పద్మిని గారు చక్కగా చేసినారు. పద్మిని గారిని నడుస్తూ ఉన్న విజ్ఞాన సర్వస్వం అనవచ్చు. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడడం ఆమెకే చెల్లుతుంది. మోర్సింగ్ అనే వాయిద్యాన్ని గురించి అడగగానే ఎంత చక్కగా విశ్లేషించి చెప్పినారో అని ప్రశాంత్ గారు తమ వ్యాసంలో పేర్కొన్నారు. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. ఈ శరీరం వలననే గదా మనం ధర్మకార్యాలు చేయగలుగుతున్నాం. అటువంటి శరీరాన్ని వైద్య విద్యార్థుల కోసం దానం చేసి, అంధుల కోసమని నేత్రాలను దానం చేసి ధన్యురాలైన మా పద్మిని అక్కయ్య గారికి అశ్రు నివాళి సమర్పించుకుంటున్నాను.
1: ఇప్పటిదాకా విన్నాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైణుకురాలు డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలవి రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇవాళ రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్రబుద్ధి గురించి విశేషాలుంటాయి. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇది సింగిడి కార్యక్రమం. 10 గంటల వరకు మీకోసం సింగిడి ఉంది. అయితే కార్యక్రమానికి ఫోన్ చేయొచ్చు మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు, సరదాగా గుడిసేపు నాతో మాట్లాడచ్చు. మరి ఇలా ఫస్ట్ కాలర్ ఎవరో వినేద్దాం ఒకసారి. ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో
1: హలో
0: హలో, ఎవరు చెప్పండి, ఎక్కడండి?
1: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ నుండి సత్యనారాయణ మేడం.
0: ఓకే, డొంకేశ్వర్ నుండి సత్యనారాయణ గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: అవునండి బాగున్నాం. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఒక మంచి పాట వేయండి మేడం మీరే.
0: ఓకే, తప్పకుండా ఒక మంచి పాట వినిపించేస్తా. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. ఇవాళ ఫస్ట్ కాలర్ మీరే. ఏం చేస్తూ ఉంటారు మీరు డొంకేశ్వర్లో?
1: చేపలు పడతాం మేడం.
0: అవునా? ఓకే, ఈ మధ్య నేను చేపలు పట్టే లేడీస్తో కూడా మాట్లాడిన, వాళ్ళు రకరకాల చేపల పేర్లు చెప్పిన కానీ ఇప్పుడు గుర్తుకు లేదు. మీరు ఏ చేపలు పడతారు?
1: మేము రవాటలు, బొచ్చే, ఆలు, జల్లలు,
0: ఎన్ని? ఇప్పుడు మీ హిస్టరీలో ఒక 10 కిలోల చేప పట్టిందా? పట్టిందా? ఫస్ట్ వల వేసి ఉంచబడుతుందా, వెళ్ళిన తర్వాత పని చేస్తారా?
1: ఒక్కోసారి వేస్తాము, ఒక్కోసారి వేసిన ఒక గంట లోపటి పడతాయి మేడం.
0: ఓకే, ఈ మధ్య ప్లాస్టిక్ బాటిల్ అట్లా నీళ్ళలో పడేస్తే చేప వస్తుంది అని కొంచెం సరదాగా చూపిస్తున్నారు కదా మళ్ళీ యూట్యూబ్లలో, అట్లా అది నిజమా? అట్లా నిజంగా చేప పడుతుందా?
1: అది ఇక్కడ కాదు మేడం, అవి ఆంధ్రాలో కావచ్చు, లేదు అట్లాంటివి.
0: అట్లాంటిది లేదు అంటే సహజంగా మీకు తెలుసుంటది కదా చేపలు పట్టే వాళ్ళకి, చేప వలలో ఎట్లా పడుతుంది, చేప నీళ్ళలో నుంచి బయటకు ఎట్లా వస్తుంది అనేది
1: తెలుసు మేడం. అయితే బాటిళ్ళల్లో పడేటి చేపలు వేరే ఉంటాయి అక్కడ, అట్లాంటి చేపలు మన సైడ్ లేవు, అట్లాంటి ఏం వేయలేదు ఇంతవరకు.
0: అంటే ఏదో బాటిల్లో ఏదో మందు లాంటిది ఒక ఆమె కలుపుతుంది, దాన్ని నీళ్ళలో పడేస్తుంది, అందులో పెద్ద పెద్ద చేపలు వస్తాయి, అది ఇంత నిజమేనా? అట్లా పడతాయా?
1: అందులో చేప మూచి లోపలికి వెళ్ళంగానే
0: అవునవును.
1: అట్లాంటప్పుడు అది అచ్చా.

0: అవకాశం ఉంటది కానీ మన సైడ్ లేదు, అది ఆంధ్ర సైడ్ అది అక్కడ చూపించేది యూట్యూబ్లల్లో.
1: అవునా, వాళ్ళ కిట్కులు అన్నమాట అవి
0: కిట్కులు
1: కదా. మీరు అట్లా ఏమైనా కిట్కులు పాటిస్తారా? మరి
0: మేము అట్లాంటివి ఏమి వాళ్ళలే చేస్తాం మేడం.
1: అంతే. ఓకే, మరి మీ తరాలకు, ముందు తరాలకు చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తున్నారా?
0: నేర్పిస్తున్నాం మేడం.
1: అవునా, ఇప్పటి వరకు ఎంత మందికి నేర్పించిండ్రు మీరు చేపలు పట్టడం?
0: ఇద్దరు ముగ్గురికి అయితే నేర్పించినాం.
1: అవునా, వాళ్ళు కూడా ఇదే జీవనం కొనసాగిస్తున్నారా, చేపల వృత్తి? ఓకే ఓకే, ధన్యవాదాలు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ పేరు చెప్పలేదు. సత్యనారాయణ గారు, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మరి మీకోసం పాట వినిపిస్తున్నా, వినేద్దాం.
0: థ్యాంక్ యూ మేడం.

0: கஜா பபலா
1: சைபால்,
0: நடுவுல தாமரா
1: சைபால்,
0: புரத புள்ளா
1: சைபால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சைபால்.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లల్లో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు. ఇప్పుడు ఒక హాస్య సన్నివేశాన్ని మనం ఇప్పుడు విందాం. అది విన్న తర్వాత ఈరోజు ప్రత్యేకత కూడా మీకే తెలుస్తుంది.
1: దరిద్రుడా, సున్నా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలం తగలట్రా.
2: అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి.
1: ఏమిట్రా తగ్గించేది?
2: తినడం.
1: ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా, నీ దిశ తగిలే సగం. ఒరే దరిద్రుడా, సున్నా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలం తగలట్రా.
2: అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి.
1: ఏమిట్రా తగ్గించేది?
2: తినడం.
1: ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా, నీ దిశ తగిలే సగం తద్వసం అలా వదిలేశాను.
2: ఏమిటండి దిష్టి, ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని రెండు విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. మీరు నాకేమిటి వదిలేసింది? శంకారు అధ్వజనం.
1: సరేలే, అభవరించావు కానీ ఆ తాంబూలంలా తగలే. ఒరే దరిద్రుడా, ఎవరి మీద పొగదుతున్నావురా?
2: ఆ చదువుకొని వేదం అండి, వారికి ఏం తెలుస్తుంది?
3: మేము చదువుకున్నాం అండి.
1: ఏమిట్రా, ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా?
3: లేదు.
1: బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా?
3: లేదు.
1: అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా?
3: అది ఎప్పుడు వినలేదండి బాబు.
1: బుప్పావు జీవితం వేస్ట్.
3: అయ్యా, తమ రెండు క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ ఇవ్వంటారేంటి?
1: అడుగు.
3: తమకే తెచ్చండి.
1: రాదు. ఏంటిట?
3: అయితే మేము మొత్తం జీవితం వేస్తట.
1: అదేమిట్రా దిక్కుమాలి నువ్వును?
3: ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలిపోవని వచ్చి కొట్టిపోవచ్చు.
4: అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది.
0: ఈరోజు గుండు హనుమంతరావు కొన్ని హాస్య సన్నివేశాలు వింటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంటాం. ఈరోజు గుండు హనుమంతరావు జయంతి. తను రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో హాస్యాన్ని, హాస్య సన్నివేశం, హాస్యాన్ని ఎంతో అందించిండ్రు మనకు ఆ సినిమాలో. తనకు ఒక ఆ సినిమాతో ఒక మంచి పేరు తనకు అందింది. ఇక గుండు హనుమంతరావు చిత్రసీమలో మంచి గుర్తింపును పొందిండు. తన హాస్యం కొంత ప్రత్యేకమైనది అయినప్పటికీ చెక్కిలి గింతలు పెట్టే అంత హాస్యం తనది. తన పేరు తలుచుకోగానే గిట్లా ఎన్నో హాస్య సన్నివేశాలు ఒక్కొక్కటిగా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. సినిమాల్లోకి రాకముందు అనేక నాటకాలలో తను నటించిండు. ప్రముఖ హాస్య దర్శకుడు జంధ్యాల హనుమంతరావు ప్రతిభ గుర్తించి ఆహనా పెళ్ళి అంట సినిమాలో పెళ్లి కొడుకు తండ్రి పాత్రను ఇస్తే చెవిటివాణిగా వినవళ్ళా అనే డైలాగ్ గుర్తుందా? వింటేనే నవ్వొస్తుంది కదా. ఆ హాస్యం తన పాత్రను పండించింది. ఇంకా చెప్పాలంటే మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, శుభలగ్నం ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో తన హాస్యం ప్రేక్షకులకు మెప్పించింది. అమృతం అంజీలాగా బుల్లి తెరకు పరిచయమై అత్యంత ప్రజాదరణ పొందిన హాస్య ధారావాహిక అమృతంలో అంజీ తనకు విపరీతమైన మంచి పేరును సంపాదించి పెట్టింది. అమృతం హోటల్లో పార్ట్నర్గా అంటే చెఫ్గా తన అమాయకత్వం తెలివితేటలు కలిగిన ఆ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. తెరపై ఎల్లప్పుడూ నవ్వులు పోయించిన గుండు హనుమంతరావు 2018 ఫిబ్రవరి 19 కన్నుమూసిండ్రు.
5: గజేంద్ర గజేంద్ర గజేంద్ర గజేంద్ర గజేంద్ర खाली रे विस्की मस्ती में थोड़ा रा

0: Gajendra, Gajendra, Gajendra, Gajendra, Gajendra, Gajendra.
1: తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, వీళ్ళందరి కోరిక మేరకు జమీందారు గారి అమ్మాయి చిత్రం నుంచి పాట మ్రోగింది వీణ పదే పదే ఈ పాట కోరుతున్నారు. ఈ పాట పాడిన వారు ఎస్పి బాలు, పి సుశీల. మీరు కూడా ఇట్లా ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విద్యానగర్ ఆదిలాబాద్ 504002. మరోసారి చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504002. ఈ చిరునామాకు ఉత్తరాల ద్వారా మీరు పాటను కోరొచ్చు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి. 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, నాతో సరదాగా గుడిసేపు మాట్లాడచ్చు, మీ పసందైన పాట కూడా అడగచ్చు. అయితే ఇవాళ దర్శక ధీరుడు బాహుబలి దర్శకుడు మీకు యాదికొచ్చే ఉంటాడుగా, కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి, అంటే తనను ఎస్ఎస్ రాజమౌళిగా మనకు సుపరిచితుడు. ఇవాళ తన పుట్టినరోజు. ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటిదాకా దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక 2001లో స్టూడెంట్ నంబర్ 1 నుండి మొదలుకొని ఇప్పటి 666 వరకు ఒక్క పరాజయం కూడా లేకుండా అన్ని విజయపథంలో నడిపించిండు తన సినిమాలను. భారతీయ సినిమా చరిత్రలో 100% సక్సెస్ సాధించిన దర్శకులలో తను ఒకరు. ఇక తనకొక బిరుదు కూడా ఉంది, జక్కన్న అనే బిరుదు. తన బిరుదు వెనుక ఒక కథ ఉంది. చిన్నగా సినిమా పరిశ్రమలో తనను ప్రేమగా జక్కన్న అని పిలుస్తుంటారు. శిల్పి జక్కన్న రాతిని అద్భుతమైన శిల్పంగా ఎలా మలుస్తాడో రాజమౌళి కూడా నటీ నటుల నుండి అంతటి అత్యున్నత నటనను ప్రతి సన్నివేశాన్ని చెక్కినట్టుగా దర్శిస్తాడు. అందుకే తనను ప్రేమగా జక్కన్న అని పిలుస్తుంటారు. తను నిర్మించిన చిత్రం బాహుబలి చిత్రం నుండి ఒక పాట విందాం, తర్వాత మరికొన్ని విశేషాలు చెప్తాను.

ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా కేతనం ఎగురవేసిన ఘనత ఎస్ఎస్ రాజమౌళిది. త్రిబులార్ సినిమాకు నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసింది. సినిమా రంగానికి

చేసిన అద్భుతమైన సేవలకు గాను భారత ప్రభుత్వం 2016లో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. దీంతోపాటు బాహుబలి ది బిగినింగ్, ఈగా సినిమాలకు భారత చలనచిత్ర పురస్కారాలను అందుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళికి తన కుటుంబమే తనకు పెద్ద బలం. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథారచయిత బాహుబలి త్రిపులార్ కథలను వారే రాసిండ్రు. తన భార్య రమా రాజమౌళి తనకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నది. తన సోదరుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన ప్రతి సినిమాకు ప్రాణం పోసే సంగీతాన్ని అందించిండు.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు,
0: పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
1: ఇంకోటి
0: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: మీరు టేం చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ రింగ్ రోడ్ నుంచి. తను కాల్ చేసిండ్రు, తనతో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?

0: రోడ్ బబ్బూరి సదానంద్ గౌడ్ అండి. ముందుగా మీ ఆకాశవాణి ఆదిలాబాద్ ఆకాశవాణి నిలయ కళాకారులకి బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైనా ఒక దేశభక్తి గీతం ఒక మంచి పాటను వినిపిస్తారని ఆశిస్తున్నాను.
1: ఓకే అండి, తప్పకుండా తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వినిపిస్తాను. మీరు ఏం చేస్తూ ఉంటారు?
0: ఇంకా ఆరోగ్యం బాగాలేదండి, ఇంటి దగ్గరే ఉన్నా బాబా.
1: మీ గొంతు కూడా అలా వినిపిస్తుంది, మరి మీ ఆరోగ్యం కరెక్ట్ గా లేనట్టు. అవునా, ఆరోగ్యం జాగ్రత్త అండి. వచ్చేది చలికాలము, ఇంకా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈయోడు వర్షం ఎక్కువ లేదు కాబట్టి చలి అంతగా ఉండకపోవచ్చు, కానీ ఎంతైనా ఏ కాలంలో అయినా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మన బాధ్యత కదా. వీలైనంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీకు ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది తెలియదు, కానీ మీ వాయిస్లో అంటే కొంచెం నలతగా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే అండి, నమస్తే. మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తాను. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: ఇప్పుడు ఒక హాస్య సన్నివేశం విందాం.
1: వీడెవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లో ఉన్నాడు. హరిహో
2: అమ్మా, టీవీసీ ఆయా ఆ పవన్ కళ్యాణ్ జంతే.
3: ఏ పవన్ కళ్యాణ్ కోనే
4: పవర్ స్టార్ హై తెలుగు మే
3: తెలుగు హంబీ తెలుగు. ఐ నో మెగాస్టార్, ఐ డోంట్ నో పవర్ స్టార్.
1: వీడెవడో పవన్ కళ్యాణ్ చిన్నప్పుడే సోది వైపు
2: నన్ను మాట్లాడు స్వామీజీ. ఆప్కా చిచి, మీ పేరే పేరు స్వామీజీ. స్వామీజీ స్వామీజీ, మాకు మీ ఇంటర్వ్యూ కావాలి. మీరు స్వామీజీకి ఎలా మారారో తెలుసుకోవాలండి స్వామీజీ. రెడీ స్వామి.
3: తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాక్లు, జలక్లు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్ లా
2: ఉంటుంది.
3: కెమెరా ఆఫ్, కెమెరా ఆఫ్.
2: ఎందుకండి?
3: 1000 రూపాయలు ఇస్తే చెప్తాను.
2: మేనేజర్ గారు ఇవ్వండి.
3: స్వామి స్వీకరించండి. అది 1996. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. మాది లవ్ మ్యారేజ్. బంగారం లాంటి పెళ్ళం. వన్ ఫైన్ మార్నింగ్,
5: ఆ సౌండ్ ఏంటి స్వామి?
3: జాగింగ్కి వెళ్ళారు. గన్స్ పెట్టి తీసుకెళ్ళి.
5: ఎవరు స్వామి వాళ్ళు?
3: ఎంతసేపు చెప్పాను అర్థం కాలేదా నీకు? ఎవరు అనేది?
5: శ్రీకాకుళం
3: కిడ్నాపర్స్.
6: 24 అవర్స్ లో 5 కోట్లు రావాలి.
2: తొక్కలో బ్యాంక్ ఉద్యోగం చేసుకుని మీ దగ్గర కోట్లు ఎందుకుంటాయి సార్?
3: సేమ్ పాయింట్ నేను అడిగాను.
7: 24 ఇయర్స్ ఇచ్చినా నేను అనిపించుకోలేదు సార్. ఐఎమ్ బ్యాంక్ ఎంప్లాయ్.
3: ఆ తర్వాత తెలిసింది వాళ్ళకి, బై మిస్టేక్ రియల్ ఎస్టేట్ శంకర్ ని కిడ్నాప్ చేయాల్సింది. నన్ను కిడ్నాప్ చేశారు.
0: ఈ హాస్య సన్నివేశం వినంగానే మీకు నటుడు ఆలీ గుర్తుకొచ్చే ఉంటాడు కదా. అంతేకాదు, ఈరోజు ఆలీ పుట్టినరోజు. నటుడు ఆలీ రాజమండ్రిలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిండు. బాలనటుడిగా 1979లో నిండు 100 ఏళ్ళు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిండు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు భారతీరాజ రూపొందించిన సీతాకోక చిలుక చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా నంది అవార్డును కూడా అందుకున్నాడు. 1000కి పైగా సినిమాలలో బాలనటుడు నుండి హాస్యనటుడిగా మారిన అలీ తన సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, హిందీ భాషలలో 1000 కంటే ఎక్కువ సినిమాలలోనే నటించి రికార్డు సృష్టించిండు. ఇక ఆలీ సంభాషణలు పలికే విధానం, ముఖ కవళికలు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాలలో ఉపయోగించే కాట్రవల్లి, చిచ్చా వంటి మేనరిజమ్స్ మరియు పలకరింపులు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకున్నాయి. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి కాంబినేషన్లో ఆయన చేసిన కామెడీ పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేము. కేవలం కమెడియన్గానే కాకుండా ఆయన హీరోగా నటించిన యమలీల చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత పిట్టల దొర, ఘటోత్కచుడు వంటి సినిమాలలో హీరోగా కూడా మెప్పించిండు. తర్వాత ఈటీవీలో ప్రసారమైన ఆలీతో సరదాగా టాక్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు ఆలీ. ఎంతోమంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ ఈ షోను కూడా విజయవంతంగా నడిపించిండు. ఇక సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారి నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వీటితో పాటు 2 నంది అవార్డులు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సూపర్ చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు నటుడు ఆలీ. తన పుట్టినరోజు సందర్భంగా ఆలీ హీరోగా

0: తెలంగాణ యాసభా అసలుకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఎక్కడి నుండైనా ఫోన్ చేయొచ్చు. 10 గంటలలోపే మీ పసందైన పాట అడగచ్చు, సరదాగా గుడిసేపు నాతో కూడా మాట్లాడచ్చు. మరి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, సోనాల నుండి శంకర్ ఫోన్ చేసిండ్రు. హలో,
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే శంకర్ గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం. మీ పేరే మేడం?
0: నా పేరు సంధ్య.
1: సంధ్య,
0: ఇంతకు ముందే శంకర్ కామెడీ కూడా విన్నాం, ఆలి పాత్ర. శంకర్ పాత్రలో ఆలి, దేశముద్ర సినిమాలో కదా. వెంటనే మీ ఫోన్ కూడా, కాలర్ కూడా శంకర్. ఓకే చెప్పండి. చెప్పండి శంకర్ గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? వ్యవసాయం ఎట్లుంది మీది సోనాలలో? షాప్ నడిపిస్తారు. ఓకే, అన్ని సరుకులు అందుబాటులో ఉంచుతారా జనాలకి? పెద్ద షాపా చిన్న షాపా?
1: చిన్న షాప్ మేడం.
0: అవునా, మస్త్ సంవత్సరాల నుండి షాపే నడుపుతున్నారా? అవునా, ఇప్పుడు ఊర్లలో బాగా షాపులు అయిపోయినాయి కదా? ముందు కిరాణా షాప్ అంటే అప్పట్లో ఒకటి రెండు ఉంటుండే ఊర్లో, గంతే.

0: ఆ షాపులలోనే అన్ని కొనుక్కోవాలి, దుకాణం అంటుంటేవి.
1: మేడం
0: ఇప్పుడు ఇంటికి రెండు, ఇంటి ఒక 10 ఇండ్లు కాగానే 5 ఇండ్లు కాగానే ఒక షాప్ ఉంటున్నది కదా. కాంపిటీషన్ దాంట్లో కూడా బాగా పెరిగిపోయింది. అవును. సరే మరి ధన్యవాదాలు మీరు ఫోన్ చేసినందుకు శంకర్ గారు. మీ ఊర్లో వాతావరణం, వ్యవసాయం బాగుందా ఈ సంవత్సరం?
1: వర్షాలు మేడం మాకు ఇక్కడ.
0: అవునా?
1: వర్షాలు.
0: ఓకే, అంటే పొచ్చెర జలపాతము ఇవన్నీ మీకు చాలా దగ్గరగా ఉంటాయి కదా. మీ ఊరు ఎప్పుడు సస్య శ్యామలంగా ఉంటది. సోనాల, అదే. ఓకే మరి, ఓకే. మీకోసం ఒక పాట ప్రసారం చేస్తున్నా శంకర్ గారు, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మారో సలాం. ఓకే, పాట వినిపిస్తా. ధన్యవాదాలు.

భాద్రపద అమావాస్యతో పితృపక్షాలు పరిసమాప్తమవుతాయి. ఇక వారసులిచ్చిన నీళ్లు ఆహారం తీసుకొని భుజించి ప్రయాణం మళ్ళీ కొనసాగిస్తారు పితృదేవతలు అని నమ్ముతూ ఉంటారు చాలామంది జనాలు హిందూ సాంప్రదాయంలో. వారిని పూజించకపోతే వారి ఆత్మ శాంతి కలగాక దోషాలు వెంటాడుతుంటాయని కొన్ని పురాణాలు కూడా ఉద్ఘోషిస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది 2000

26 అక్టోబర్ 10న పితృ అమావాస్య, అంటే ఈ రోజున మహాలయ అమావాస్య వచ్చింది. ఆ రోజు ఖచ్చితంగా, అంటే ఈరోజు పితృదేవతలను పూజించాలి. పూర్వీకుల పితృదేవతల తిథి గుర్తులేని వారు పితృపక్షంలో తర్పణాలు వదలలేని వారు ఆ రోజున పితృతర్పణం, పిండ ప్రధానం, అన్నదానం చేయడం ఆనవాయితీగా ఇక వస్తున్నది. ఇక అట్లనే ఇలా చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది, వంశాభివృద్ధికి దోహదపడుతుందని పెద్దలు చెప్తుంటారు. ఇక ఈ ఏడాది 2026 పితృ అమావాస్య అక్టోబర్ 10 శనివారం నాడు జరుపుకుంటున్నారు చాలామంది. పంచాంగం ప్రకారం 9వ తేదీ రాత్రి 9:05 ప్రారంభమై 10వ తేదీ రాత్రి 9:19 వరకు అమావాస్య తిథి ఉంటుందని కొందరు పండితులు కూడా చెప్తున్నారు. ఉదయతిథి ప్రకారం తర్పణాలు శనివారం కూడా నిర్వహిస్తారు. ఇది ఈ అల్లటి అమావాస్య గురించి, పితృ అమావాస్య గురించి ముచ్చట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్?

ఇది ఇయాల్టి సింగిడి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. తిరిగి పొద్దామట్టు 5 గంటలకు మాట చెప్పు పాట అయినరే ఇంకా రాత్రి హుషారు 7:45 మీకోసం కార్యక్రమాలు పాటలతో మా రేడియో నిస్తం సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఫోన్ కలవనోళ్ళు ఫికర్ పడకుండ్రీ అచ్చే కార్యక్రమాలకు ఫోన్.

చేసేందుకు సిద్ధంగానుండ్రి. మీ పసందైన పాటలు అడిగి ఇనుండ్రి. ఇక ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. గుడిసెపట్లో వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉప ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అస్సాం లోక్సభ స్థానంతో పాటు బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులను ప్రచారంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తల కృషిని అభినందించారు. ప్రజలు తిరస్కరించినప్పుడల్లా వ్యవస్థలపై ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీ ఇండి కూటమికి అలవాటైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు, నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు బీజేపీ ఎన్డీఏ కూటమికి వరుస విజయాలు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరగాల్సిన నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించి నెల రోజుల పాటు ఆందోళనలు చేశారని పేర్కొన్న అధికారులు శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రేపు రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి పరిష్కారాలు అందించే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అందుకోసం తగిన ఈకోసిస్టమ్ను అభివృద్ది చేస్తున్నామన్న ఆయన, హైటెక్ సిటీలో నెదర్లాండ్స్ ఫిన్టెక్ సంస్థ బ్యాక్ బేస్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్లోనే అప్పీళ్లు దాఖలు చేసేలా తెలంగాణ విద్యుత్ అంబుడ్స్మన్ అధికారిక వెబ్సైట్ను టీజీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున ప్రారంభించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ డిజిటల్ సేవలు ఉపకరిస్తాయని అధికారులు తెలిపారు. సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి మాజీ సీఎం పినరై విజయన్ కుమార్తె వీణకు అక్రమ చెల్లింపులు జరిగినట్లు తేలడంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కేరళం హైకోర్టు విజిలెన్స్ను ఆదేశించింది. హోంశాఖ భద్రతా అనుమతులు వచ్చాకే దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు ప్రారంభమవుతాయని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. స్టార్లింక్, జియో, యూటెల్ శాట్ సంస్థలన్నీ లైసెన్సులు పొందాయని, ఏ ఒక్కరి గుత్తాధిపత్యానికి భారత్ వీలు కల్పించదని పేర్కొంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. జాతి వివక్షపై పోరాటం, మానవ హక్కులు, అంతర్జాతీయ శాంతి చట్టాల కోసం కృషి చేసిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం నవి పిళ్లైకి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిన్న అధికారికంగా ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి మార్నింగ్ మస్తీ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్.

0: మార్నింగ్ మస్తి కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఉప్పెన సినిమా కోసం జావేద్ అలీ పాడింది. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: మీరు వింటున్న పాట ఎవడు సినిమా నుంచి, గానం కార్తీక్ శ్రేయా ఘోషాల్.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్నాం మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో మరి కాస్త బ్రేక్ అనమాట, ఎందుకంటే ప్రాయోజిత కార్యక్రమం ఉంది. స్టూడియోలో టైం 10:15 దాటి 6 సెకండ్లు. ఎప్పుడు విందాం? మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం సొంతం. సిఎస్పి బాయ్ మనుషురత్.
2: మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్.

0: ಅನುಶ್ರುತ್, ಇಎನ್ಟಿ ಬರೆಯೋ ಕಾಕ್ಲಿಯರ್ ಇಂಪ್ಲಾಂಟ್ ಸರ್ಜನ್, ಅಪೋಲೋ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್, ಜೂಬ್ಲಿ ಹಿಲ್ಸ್, ಹೈದರಾಬಾದ್. ಫೋನ್ ನಂಬರ್ 9030630108. ನಂಬರ್ ಮರೋಸಾರಿ 9030630108. ఈ రోజు హియరింగ్ లాస్ ఎందుకు, ఎన్ని రకాలు అన్న అంశం గురించి తెలుసుకుందాం. డాక్టర్ మనుశ్రుత్ గారు, అసలు హియరింగ్ లాస్ ఎందుకు జరుగుతుంది, వినికిడి కోల్పోవడానికి కారణాలేంటి, ఎన్ని రకాల హియరింగ్ లాస్ సమస్యలు ఉంటాయి?
1: సో వినికిడి ప్రాబ్లమ్స్ బేసిక్ గా మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటైతే మన ఇయర్ కెనాల్ లో, ఇయర్ డ్రమ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే హియరింగ్ లాస్ రావడం, దాన్ని కండక్టివ్ లాస్ అంటాం. ఇంకా మన హియరింగ్ నర్వ్ ఏమైనా డామేజ్ అయితే అది నర్వ్ డెఫ్నెస్ అంటాం. సో ఈ రెండు రకాల హియరింగ్ లాస్ మెయింటైన్.
0: డాక్టర్ మనుశ్రుత్ గారు, ఏ వయసులో వినికిడికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది?
2: కొంతమంది పిల్లలకి బై బర్త్ హియరింగ్ లాస్ కూడా ఉండొచ్చు. అండ్ కొన్ని ఇయర్ డిజీజెస్ వల్ల, లైక్ ఇయర్ డిశ్చార్జ్ రావడం, ఇయర్ డ్రమ్ లో ఏమైనా పర్ఫరేషన్ ఉండడం, దాని వల్ల కూడా హియరింగ్ లాస్ ఉండొచ్చు.
0: సార్, పిల్లల్లో కూడా వినికిడికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు అన్నారు కదా, మరి 5 నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లల్లో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది?
2: సో ఈ ఏజ్ గ్రూప్ లో, చిల్డ్రన్ లో 5 to 10 ఇయర్స్ లో మెయిన్లీ వాళ్ళకి రిపీటెడ్ గా జలుబు కావడం, అలర్జీస్ అవడం వల్ల ఇయర్ డ్రమ్ వెనక ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోయి ఒటైటిస్ మీడియా అంటాం, దాని వల్ల వాళ్ళకి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పిల్లలు యూజువల్ గా తొందరగా కంప్లైంట్ కూడా చేయరు, ఓన్లీ వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, లేదంటే టీచర్ కంప్లైంట్ చేస్తే వీళ్ళు సరిగా వినట్లేదు క్లాస్ లో, అప్పుడు ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే పిల్లలు హియరింగ్ టెస్ట్ చేపించి దాని ట్రీట్మెంట్ తీసుకుంటారు.
0: మీరు చెవు వెనకాల ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది అన్నారు కదా, దీని వల్ల హియరింగ్ లాస్ తో పాటు ఇతర సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
2: సో ఇయర్ కి, నోస్ కి ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది, యూస్టేషియన్ ట్యూబ్ అంటాం. సో జలుబు గిట్ట ఎక్కువ కావడం, అడినాయిడ్స్ ఉండడం, దీని వల్ల ఇయర్ డ్రమ్ వెనక ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోయి ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ ఎక్కువ అయితే ఇయర్ పెయిన్ రావచ్చు. అండ్ ఇంకా ప్రెషర్ ఎక్కువ అయితే ఇయర్ డ్రమ్ రప్చర్ అయిపోయి పర్ఫరేషన్ రావడం ఛాన్స్ ఉంటుంది.
0: ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030630108. నంబర్ మరోసారి 9030630108. చిన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేని పిల్లలు, అలాగే భాషని గ్రాస్ప్ చేయలేని పిల్లలకి వినికిడి సమస్య ఉందేమో అని అంటూ ఉంటారు, ఇది నిజమేనా? ఎటువంటి ప్రభావం ఉంటుంది ఒకవేళ గనక వినికిడి సమస్య ఉంటే?
2: సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే హియరింగ్ లాస్ ఉన్న పిల్లలకి సరిగా వినపడకపోవడం వల్ల కరెక్ట్ గా స్పీచ్ అక్వైర్ కాదు. కొంతమంది పిల్లలకి అసలే స్పీచ్ రాకపోవచ్చు, కొంతమంది పిల్లలకి స్పీచ్ క్లారిటీ ఉండకపోవచ్చు. సో హియరింగ్ లాస్ తక్కువ ఉందా లేదంటే కంప్లీట్ డెఫినెస్ ఉందా, దాన్ని బట్టి స్పీచ్ ఎఫెక్ట్ కావచ్చు. ఇటువంటి పిల్లలకి మనం ఇమీడియట్ గా హియరింగ్ టెస్ట్ చేపియాలి.
0: అంటే చిన్న వయసులోనే ఈ సమస్య ఉంటుంది కాబట్టి చదువు, కమ్యూనికేషన్, అలాగే సోషల్ లివింగ్ కి కూడా దీని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా?
2: యా, సో ఓవరాల్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ, వాళ్ళ సోషల్ లైఫ్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి. అండ్ పిల్లలకి ఒక ఏజ్ అయిపోయినాక, అంటే 5-6 ఇయర్స్ క్రాస్ అయినాక హియరింగ్ ఇంటర్వెన్షన్ చేసినా కూడా వాళ్ళ స్పీచ్ ని మనం చేంజ్ చేయలేము, ఎందుకంటే బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటాం, న్యూరో ప్లాస్టిసిటీ. సో అదంతా అప్పటికీ ఆల్రెడీ స్లో అయిపోతుంది. సో మళ్ళీ కొత్త వాళ్ళకి లాంగ్వేజ్ చేంజ్ చేయడం, ప్రొనౌన్సియేషన్ చేంజ్ చేయడం కష్టమవుతుంది.
0: కొంత మైల్ స్టోన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉండేటట్టుగా కనిపిస్తోంది సార్, మరి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటి?
2: మెయిన్ రెడ్ ఫ్లాగ్స్ ఏమంటే, ఒకవేళ మీ పిల్లలు 6 మంత్స్ కి ఏమి సౌండ్ చేస్తలేరు, కూయింగ్ చేస్తలేరు, 9 మంత్స్ కి, 1 ఇయర్ కి వాళ్ళు వర్డ్స్ ఏం మాట్లాడతలేరు అంటే అది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్, అంటే హియరింగ్ లాస్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఒకవేళ ఒక 2-3 ఇయర్స్ లో పిల్లలు సెంటెన్సెస్ కరెక్ట్ గా ఫామ్ చేస్తలేరు, ప్రొనౌన్సియేషన్స్ కరెక్ట్ గా లేవు, లేదంటే ఇనీషియల్ గా పిల్లలు కరెక్ట్ గా మాట్లాడుతుండే బట్ ఇప్పుడు స్లోగా వాళ్ళ స్పీచ్ ఇంప్రూవ్మెంట్ కాకుండా ఇంకా డిటరేట్ రిగ్రెషన్ అంటాం దాన్ని. సో ఇటువంటి రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా మీ పీడియాట్రిషియన్ గానీ ఏంటి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి.
0: డాక్టర్ గారు, హియరింగ్ ఎయిడ్స్ లేదా కాక్లియర్ ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరం అవుతాయి?
2: సో హియరింగ్ ఎయిడ్స్ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్స్, ఈ రెండు డివైసెస్ మనకి హియరింగ్ కి హెల్ప్ చేయడానికి. హియరింగ్ ఎయిడ్స్ ఏమో సింపుల్ డివైస్, మైక్రోఫోన్ స్పీకర్ ఉంటుంది, సౌండ్ ని యాంప్లిఫై చేసి మనకి డెలివర్ చేస్తుంది ఇయర్ లో. కానీ ఒకవేళ నర్వ్ వీక్నెస్ చాలా సివియర్ లాస్ ఉందంటే అప్పుడు ఈ యాంప్లిఫికేషన్ పనిచేయదు అండ్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అవసరం పడుతుంది, అది మనం సర్జరీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టి చేస్తాం.
0: థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030630108. నంబర్ మరోసారి 9030630108.
3: మీరు వింటున్నారు వివిధ్ భారతి FM 102.8 MHz.

మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో మీరు విన్న పాట సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా కోసం కృష్ణ చైతన్య రమ్య బెహరా పాడింది. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మిక్కీ జే మేయర్. ఇప్పుడు విందాం సోగ్గాడి చిన్ననైన సినిమా కోసం శ్రేయా ఘోషల్ ధనుంజీ పాడింది.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం మనం వింటున్నాం. మార్నింగ్ మస్తీ హిట్ సాంగ్స్ వింటున్నాము. శ్రీమంతుడు సినిమా కోసం సాగర్ సుచిత్ర పాడిన పాట విందాం. ఇప్పుడు గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఎంఎం కీరవాణి సంగీతంలో ట్రిపుల్ ఆర్ మూవీ కోసం ప్రకృతి రెడ్డి పాడిన పాట విన్నారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ. ఇప్పుడు వినండి పుష్ప 2 మూవీ నుండి శ్రేయా ఘోషల్ పాడింది

0: పూలరంగడి సినిమా కోసం అనూప్ రుబెన్స్ స్వీయ సంగీతంలో కౌశల్యతో పాటిన పాట విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. మనం వింటున్నాం మార్నింగ్ మస్తే. ఇప్పుడు విందాం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం కార్తీక్ పాడిన వనమాల గీతం. సంగీతం మిక్కీ జే మేయర్.

మీరు విన్న ఆ పాట ఒక లైల సినిమా కోసం ఎస్పి చరణ్ దివ్య పాడింది. మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో చివరిగా విందాము జాబిల్లి కోసం ఆకాశమల్లే, ఈ సినిమా కోసం రాహుల్ సిప్లిగంజి పాడిన పాట. గీత రచన అల్లె మధుబాబు, సంగీతం కాసర్ల శ్యామ్. ఇది ఇవాల్టి మస్తీ మజా మార్నింగ్ మస్తే. మరో రోజు మీ ముందుకు మీ అశోక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు

వేడుకలు జరుగుతాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. యువత తమ అనుభవాలు సూచనలతో భారత నైపుణ్య శిక్షణ వ్యవస్థ మెరుగుదలకు దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమాపేశమయ్యారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవగర్లోని ఎయిమ్స్ రెండవ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం దేవగర్లోని బీబీఎండీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు, దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్టాలు, పట్టణ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. హైదరాబాద్ను ప్రపంచస్థాయి పరిష్కారాలు అందించే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా నియమించడమే, తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందుకోసం తగిన ఈకోసిస్టమ్ను అభివృద్ది చేస్తున్నామన్న ఆయన, హైటెక్ సిటీలో నెదర్లాండ్స్ ఫిన్టెక్ సంస్థ బ్యాక్బేస్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఏడాదిన్నరలో సమగ్ర భూ సర్వే పూర్తి చేసి భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎర్రవల్లిలో భూముల వ్యత్యాసంపై నోటీసులు ఇచ్చామని, అక్కడి అసైన్డ్ భూములను గుర్తించి పేదలకు పంచుతామని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పురాతన వారసత్వ కట్టడాలు, కోటలతో పాటు సహజ సిద్ధ ప్రకృతి అందాలు, వనాలు, జలపాతాల వంటి ప్రత్యేక ఆకర్షణలకు తెలంగాణ నిలయమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

close the night. Go retro with Akashwani Telugu. కొన్ని పాటలు వింటే మనం పాటనే కాదు పాటతో ముడిపడిన ఒక కాలాన్ని కూడా గుర్తు చేసుకుంటాం కదా. ఎన్నో జ్ఞాపకాలు, ఇంకా ట్యూన్ వింటే ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా ఎంత బాగుందో ఈ ట్యూన్ అని. అలా మరి ట్యూన్స్ అందించే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మన టాలీవుడ్, అదే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో. మరి ఆయన సాంగ్స్ తో ఒక జనరేషన్ ని వెనక్కి తీసుకువెళ్లిన కంపోజర్, డైరెక్టర్ గా ఇండస్ట్రీకి రావాలి అనుకుని మ్యూజిక్ డైరెక్టర్ గా, యాక్టర్ సింగర్ గా తన ప్రతిభను చాటిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినీ ప్రయాణాన్ని ఇవాళ మనం గుర్తుకొస్తున్నాయిలో గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. ఆయన ఎవరో తెలుసా? ఈ పాట వింటే మీరే గుర్తుపట్టేస్తారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఆర్పి పట్నాయక్ మెలడీ, మాస్, రొమాన్స్ ఇలా ఏ జోనర్ కి సంబంధించిన సాంగ్స్ కైనా ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తారు. మరి 1999 లో వచ్చిన నీకోసం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ఇలా వరుస విజయాలతో ఆయన పేరు అప్పటి యువత మనసుల్లో బలంగా నిలిచిపోయిందన్నమాట. మరి నీకోసం సినిమాకి ముందు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాంగ్ కంపోజ్ చేయగా మిగిలిన సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారు చేశారు. సో శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఘంటా శ్రీనివాసరావు ప్రొడ్యూసర్ గా రవితేజ, మహేశ్వరిల కాంబినేషన్ లో తెరకెక్కింది ఈ మూవీ. మరి ప్రొడ్యూసర్ గారు సినిమా టైటిల్ నీకోసం అని చెప్పగానే ఆర్పి గారికి టైటిల్ సాంగే మనసులో మెదిలిందట. ఇంకా డైరెక్టర్ ని కలవడం, ట్యూన్ కంపోజ్ చేసి

0: అబ్బా, అసలు నీ కోసం అనే ఆ ట్యూన్ మనని వేరే జోన్ లోకి తీసుకెళ్తుంది కదా. ఎస్, అది మరి ఆ మ్యూజిక్ లో ఉన్న మ్యాజిక్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆర్పీ పట్నాయక్ గారి కెరియర్ లో చిత్రంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2000 వచ్చిన ఈ సినిమా ఆయన సాధించిన విజయాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు అప్పటి యువతని బాగా ఆకట్టుకున్నాయి. తేజ గారి డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. అండ్ మనందరికీ తెలుసు, తేజ డైరెక్షన్, ఆర్పీ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ కులశేఖర్ గారి లిరిక్స్ ఎంత సూపర్ హిట్ కాంబినేషన్ లో. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఆ పాటల్ని. అంటే ఒకప్పుడు మన క్యాసెట్ ప్లేయర్స్, తర్వాత సిడీస్ అండ్ ఇప్పుడు ప్లేలిస్ట్ లో వినిపించిన ఆ ఎర్లీ 2000 మెలడీస్ కి ఆర్పీ పట్నాయక్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ప్రత్యేకం అన్నమాట.
2: సూపర్ అన్నాడు, థ్యాంక్స్ ఇచ్చాడు, క్యాచ్ పెట్టింది, ఏదో చెప్పాడు.

0: జారిపోతున్నది,
1: ఎవరు రాత్రి
0: వెళ్ళిపోతున్నది,
1: ఎవరు

0: ఎవరైతే
1: పారచిమా నాడ.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. నువ్వు నేను మూవీ గుర్తుందా? ఎందుకు గుర్తుండలేండి, బ్లాక్ బస్టర్ హిట్. ఉదయ్ కిరణ్ అనిత కాంబినేషన్ లో తేజ గారి డైరెక్షన్ లో 2001 కుర్రకారిని ఓ ఊపు ఊపిన సినిమా. అంతేకాదు 2024 రీ రిలీజ్ కూడా అయింది ఈ సినిమా. మరి సినిమా హిట్ అవ్వాలి అంటే చాలా మంది కలెక్టివ్ ఎఫర్ట్స్, అందులో మ్యూజిక్ డైరెక్టర్స్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. ఇంకా ఈ సినిమా పాటలు విషయానికి వస్తే ఏంటంటే ప్రతి సాంగ్ సూపర్ హిట్. సిచ్యువేషన్ కి తగ్గ మ్యూజిక్, ఎప్పుడు విన్నా ఫ్రెష్ ఫీల్ ఇచ్చే సాంగ్స్. మరి వీటికి రీజన్ ఆర్పి పట్నాయక్. ఈ మూవీకి ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగుతో పాటు నంది అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా లభించాయి. ఇంకో విషయం తెలుసా, డైరెక్టర్ తేజ ఇంకా ఆర్పి పట్నాయక్ ల వర్క్ ఎలా ఉండేది అంటే, తేజ గారు ఒక సిచ్యువేషన్ ని నరేట్ చేయగానే ఆర్పి గారు ట్యూన్ కంపోజ్ చేసేసేవారట. అంటే తేజ గారికి ఏం కావాలి మ్యూజిక్ లో, లేదా సిచ్యువేషన్ ఏంటి అన్న క్లారిటీ చాలా ఉండేదిట. ఇంకా నువ్వు నేను మూవీ కోసం అయితే తేజ గారు ఆర్పి ఇంకా కుల్లశేఖర్ కి విడివిడిగా చెప్పారట. ఏమనంటే, ఒక పార్టీ ఒక అమ్మాయి ఇంకా ఒక అబ్బాయి పాడే పాట పాడే సిచ్యువేషన్ కి ట్యూన్ ఇంకా లిరిక్స్ కావాలి అని. అంతే, ట్యూన్ ఒకరు లిరిక్స్ ఇంకొకరు, కట్ చేస్తే సాంగ్ సూపర్ హిట్. ఆ సూపర్ హిట్ ఏదో మీరు కూడా ఒకసారి వినేయండి.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గురించి. మరి 2001లో ఆర్పి పట్నాయక్ గారికి ఇంకొక బ్లాక్ బస్టర్ మనసంతా నువ్వే సినిమా. ఒకవైపు యూత్ కి కనెక్ట్ అయ్యే ట్యూన్స్, మరోవైపు మెలడీకి ప్రాధాన్యం. ఆర్పి గారి మ్యూజిక్ లో ఈ కాంబినేషన్ అప్పట్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. తూనీగా తూనీగా ట్యూన్ అయితే ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మరి చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్, కాలేజ్ డేస్ లో లవ్, స్నేహం, ప్రేమ దూరం అయ్యాక పెయిన్, ఇవన్నీ ఆయన మ్యూజిక్ లో చాలా నేచురల్ గా వినిపించారు. సినిమా చూస్తూ మ్యూజిక్ కనెక్ట్ అయిపోయి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వని వాళ్లు ఎవరూ ఉండరు అని చెప్పాలి. అండ్ ఆయన మ్యూజిక్ లో ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే మెలడీని చాలా సింపుల్ గా ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేయడం. అందుకే ఆయన పాటలు కేవలం సినిమాల్లోనే ఉండిపోలేదు, మన పర్సనల్ మెమరీస్ లో కూడా ఒక భాగం అయ్యాయి. మనసంతా నువ్వే సినిమా నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఫారెస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. జయం నువ్వు లేక నేను లేను, సంతోషం ఇంద్ర ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆర్పి పట్నాయక్ గారి కెరియర్లో 2002 మొత్తం సూపర్ హిట్సే. జయం పేరు వినగానే అప్పటి యువతలో మరి ఎంత ఎక్సైట్మెంట్ ఉండేదో గుర్తుందా? 2002లో వచ్చింది సినిమా అండ్ దీనికి ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ అందించారు. జయంలోని పాటలు ఆ జనరేషన్లో చాలా పాపులర్ అయ్యాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అయితే భయం, ప్రేమ, ఎక్సైట్మెంట్ ఇవన్నీ చాలా తెలుస్తాయి. సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మరి జయం సినిమాకి మ్యూజిక్ అందిస్తూనే ఇదే టైంలో వేరే ప్రాజెక్ట్స్ మీద కూడా ఆయన వర్క్ చేయడంతో ఆయన వరుసగా డిఫరెంట్ మూడ్స్ లోకి ఏదైతే మ్యూజిక్ కావాలో అది అందించారనమాట. అందుకే ఒక సైడ్ మెలడీ, ఇంకో సైడ్ యూత్ ఎనర్జీ, ఇంకో సైడ్ ఇమోషనల్ సాంగ్స్, ఇలా ఆయన ఆల్బమ్స్ లో వెరైటీ కనిపించేది. బహుశా అందుకే ఆయన పాటలు ఫస్ట్ టైం విన్నప్పుడు నచ్చడం ఒక విషయం అయితే రిపీటెడ్ గా మనం వింటూ ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోతాం, ఎక్కువ హార్ట్ లోకి

చేసుకుంటాం అన్నమాట. అందుకే ఆర్పి పట్నాయక్ అంటే ఒకటే టైప్ ఆఫ్ మ్యూజిక్ కాదు, సిచ్యువేషన్ కి ఇమోషన్ కి తగ్గట్టుగా ట్యూన్ ని మార్చగల కంపోజర్ అని గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఆర్పి పట్నాయక్ ఆయన కేవలం మ్యూజిక్ డైరెక్టరే కాదు, సింగర్ కూడా. అండ్ మనం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఆయన పాడిన పాటలు చాలా విన్నాం. మరి ఆయనకి ప్రత్యేక గుర్తింపును అందించాయి ఆయన కంపోజ్ చేసి పాడిన పాటలు, ఎందుకంటే ఆయన వాయిస్ చాలా సూదింగ్ గా ఉంటుంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూ ఆయన ఎంతో మంది కొత్త సింగర్స్ కి కూడా అవకాశాలు ఇచ్చారు. అంటే తన మ్యూజిక్ తో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా కొత్త వాయిసెస్ కి కూడా ఇండస్ట్రీలో స్పేస్ కల్పించడానికి ప్రయత్నించారు. అండ్ ఎంతో మంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్టిస్ట్ కి కూడా తెలుగు సినిమాని పరిచయం చేశారు ఆర్పి పట్నాయక్.

నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఇప్పటి వరకు మనం ఆర్పి పట్నాయక్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా గుర్తు చేసుకున్నాం. కానీ సీను, వాసంతి, లక్ష్మి దగ్గరకు వచ్చేసరికి ఆయన మన ముందుకి యాక్టర్ గా కూడా వస్తారు ఈ సినిమాలో. మరి 2004 వచ్చిన ఈ సినిమాలో ఆర్పి పట్నాయక్ సీను పాత్రలో నటించారు. ఒక బ్లైండ్ సింగర్ గా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి మంచి స్పందన వచ్చింది. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇది. ఆయన చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు ఆర్పి గారు ఈ సినిమాలో. అదే సినిమాకి ఆయన మ్యూజిక్ కంపోజిషన్ కూడా చేశారనమాట. అంటే ఒకే సినిమాలో మ్యూజిక్ ని కంపోజ్ చేయడం మాత్రమే కాదు, స్క్రీన్ మీద క్యారెక్టర్ ని కూడా ప్లే చేయడం జరిగింది. ఇది కదా అసలు మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అంటే.

మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ట్ అయిన ఆర్పి పట్నాయక్ గారికి సినిమా డైరెక్షన్ మీద మాత్రం ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఉండేది. సో 2008 లో అందమైన మనసులో సినిమాతో డైరెక్టర్ గా మారారు. మరి ఈ సినిమాకి బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. 2010 లో బ్రోకర్ సినిమాని డైరెక్ట్ చేయడమే కాకుండా దానికి కూడా బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డుని అందుకున్నారు. అంటే మ్యూజిక్ కి అవార్డ్స్ వచ్చిన వ్యక్తికి స్టోరీ రైటింగ్ లో కూడా నంది అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఇక్కడే మరి ఆయన జర్నీ ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. కంపోజర్ గా మొదలై సింగర్ గా యాక్టర్ గా రైటర్ గా డైరెక్టర్ గా తన క్రియేటివ్ సైడ్ ని విస్తరించుకున్న వ్యక్తి ఆర్పి పట్నాయక్. తెలుగులోనే కాదు కన్నడ తమిళ్ హిందీ సినీ ఇండస్ట్రీస్ లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. పాట కంప్లీట్ అయినా మెమరీస్ మాత్రం మనతో ఎప్పుడూ ఉండిపోతాయి. అది ఆయన కంపోజిషన్ లోని మ్యాజిక్. ఎస్, ఇది మరి ఇవాళ గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

కొన్ని సాంగ్స్ మనకి ట్యూన్ వల్ల గుర్తుంటాయి, కొన్ని ఆ సాంగ్స్ లోని క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయి గుర్తుంటాయి, ఇంకొన్ని సాంగ్స్ మన మెమరీస్ కి దగ్గరగా అనిపిస్తే మనకి గుర్తుంటాయి. ఒక సాంగ్ లో ట్యూన్, వాయిస్, పర్ఫార్మెన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ సాంగ్ లోని లిరిక్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి లిరిక్స్ ద్వారా మనకి దగ్గరైన పాటలని గుర్తు చేసుకునే అమృత గీతంలో ఇవాళ మనం వినబోయే ఫస్ట్ సాంగ్ సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోది. ప్రేమ ఒక అందమైన అనుభూతి, ప్రేమని వ్యక్తపరచడంలో కవిత్వం ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. ఇంకా కవిత్వానికి అందమైన పోలికలు యాడైతే ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పన, ఈ సాంగ్ లో తాను నేను మొయిలు మిన్ను అని రాస్తారు అనంత్ శ్రీరామ్. అంటే తను మేఘం అయితే నేను

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒక టీనేజ్ లవ్ స్టోరీ, ఫాదర్ సన్ బాండ్, టీచర్ స్టూడెంట్ బాండ్, వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన సినిమా కొత్త బంగారు లోకం. టీనేజ్ లో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని డెసిషన్స్ కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయి, ఇంకొన్నిసార్లు మనకి పాఠాలు నేర్పిస్తాయి. పిల్లలు ఎక్కడ తప్పుదారి పడతారో అని తల్లిదండ్రుల భయం, నాకేం కాదు అన్న ధైర్యం పిల్లలది. మరి ఈ రెండింటి మధ్య క్లాష్ వచ్చినప్పుడే అసలు ప్రాబ్లం. తండ్రి మాటలను విన్నట్టే విని కాలేజ్ లైఫ్ లోకి క్యారీ అయిపోతాడు హీరో. చాలా ట్విస్ట్స్ టర్న్స్ తర్వాత తెలిసేది ఏంటంటే ఆ తండ్రి కొడుకుకి శాశ్వతంగా దూరం అయిపోతాడు. కొడుకు తట్టుకోలేడు. తండ్రి చెప్పిన మాటలన్నీ ఒక పాట రూపంలో మనం వినొచ్చు కొత్త బంగారు లోకం సినిమాలో. జీవితాన్ని కళ్ల ముందు నిలిపి జీవితకాలం గుర్తుండిపోయే పాట ఇది. ప్రతి ఒక్క స్టూడెంట్ కనెక్ట్ అయ్యే సాంగ్ అనే చెప్పాలి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: టెన్లో రానా దగ్గుబాటి నటించిన సినిమా లీడర్. పాలిటిక్స్ ని ఊహించి తీసిన సినిమా ఇది. ప్రతి సాంగ్, ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. ఇంక ఇప్పుడు వినబోయే సాంగ్ వందే మాతరం. ఏ శకుని ఆడని జూదం, బ్రతుకే ఒక చదరంగం అని స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. అన్యాయాలను అరికట్టే క్రమంలో ఆటంకాలు తప్పవు, కానీ పట్టుదల, ధైర్యం, సహాయంతో ముందడుగు వేసే వాళ్లకి ఎదురుండదు. రాజ్యాలేలే డబ్బు, హోదా, అధికారం ఇవన్నీ ఒకవైపు ఉంటే, వాటిని ఎదిరించి అగ్నిజ్వాలలా నేను ఇంకోవైపు ఉంటూ జీవితం అనే యజ్ఞాన్ని సాగించే క్రమంలో ఎదురయ్యే ఆపదలని ఎదుర్కొంటూ మార్పుని తీసుకొస్తాను అని వేటూరి సుందర్రామ్మూర్తి గారు రాస్తారు ఈ పాటలో. దేశం పట్ల ప్రేమతో అన్యాయాన్ని ఎదిరిస్తూ ప్రజల కోసం నిలబడమే నిజమైన దేశభక్తి అనే భావాన్ని ఈ పాట అందిస్తుంది. మరి ఈ పాట మీకోసం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोलकर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान CP Grams की समाधान दीदी.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చైల్డ్హుడ్ మెమరీస్ అనగానే మనందరి ఫేస్ లో స్మైల్. టైం ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే అలా ఓసారి బాల్యంలోకి వెళ్ళొచ్చాలనిపిస్తుంది. అవునా, మన ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసిన టైం, స్కూల్లో టిఫిన్ బాక్స్ లు షేర్ చేసుకోవడం, మన అమ్మ నాన్న గురువుల చేతి దెబ్బలు, నేల టికెట్ తీసుకుని సినిమాలు చూడడం, పిన్ని బాబాయ్ అంటూ ఇతరుల కష్టాలని మనవిగా భావించి తోడుండడం, ఇవన్నీ గుర్తొచ్చే ఉంటాయి మీకు. అవునా? అవును. మరి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాలో చంద్రబోస్ గారు కూడా అదే రాస్తారు. పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, రేగుపళ్లకి పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, ఈ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అంటూ రాస్తూనే మనకి జ్ఞాపకాలని గుర్తు చేస్తారు. సింపుల్ గా ఉంటుంది లాంగ్వేజ్ అండ్ అందరూ కనెక్ట్ అవుతారు కూడా. మరి మీ చైల్డ్హుడ్ మెమరీస్ ని గుర్తు చేసే ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్టాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్టాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని

అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్టేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35, Lightning II, రఫేల్, F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్బంగా సుప్రీంకోర్టు, బాలల న్యాయ కమిటీ, యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు, దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ది సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ
భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన

చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత క్షేమాన్ని నిర్దారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్టేలియాలోని బర్హామ్లో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 12:40 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

టేస్టీ ఫుడ్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. కొన్నిసార్లు అది బాడీకి మంచిది కాకపోయినా కూడా మరి ఎటు చూసినా జంక్ ఫుడ్ బానే కనిపిస్తుంది. చాలా అకేషన్స్ లో మనం దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం కూడా. కొన్నిసార్లు గ్యాదరింగ్స్ లో, కొన్నిసార్లు ఆఫీస్ పార్టీస్ లో ఇలా జంక్ ఫుడ్ కి దూరంగా ఉండడం ఒక టాస్కే. కానీ దానికి కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి తెలుసా. అదే అన్హెల్దీ ఫుడ్ ని తినమని టెంప్ట్ చేసే మన హార్ట్ కి, దాన్ని అవాయిడ్ చేయమని ఫోర్స్ చేసే మన బ్రెయిన్ కి జరిగే ఫైట్ ని ఎలా తగ్గించాలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటి కోసం మరి మాట్లాడుకుందాం ఇవాళ Eat Fit లో. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే భవానీ.

ఈట్ ఫిట్ వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అన్హెల్దీ ఫుడ్ నుంచి దూరంగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి. ఎస్, మరి ఫస్ట్ ఏంటంటే మనని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం. అదే ఏ ఫుడ్ లో ఏ న్యూట్రియంట్స్ ఉంటాయి, బాడీకి ఎంత క్వాంటిటీలో ఉంటే అవి మంచిది, అసలు మన బాడీ ఏ ఫుడ్ కి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుంటే అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుస్తుంది కదా. అది మరి ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ వెతకడం ఈజీ అవునా. ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ పడట్లేదు అనుకోండి, మనం మానేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే ఎలర్జీ వస్తుంది, కొంతమందికి ఎక్కువగా తింటే ప్రాబ్లం వస్తుంది. సో అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో వార్నింగ్ ఉంటుంది, కాబట్టి ఆ వార్నింగ్ సైన్ ని ఫస్ట్ తెలుసుకుంటే మనం దానికి దూరంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే అవును కదా, ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది అంటే ఎందుకు ముందుకు వెళ్తాం కదా. ఎస్, మరి ఇంకొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను అన్హెల్దీ ఫుడ్ ని ఎలా అవాయిడ్ చేయాలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నీతో కష్టములే
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.

0: No, he loves you. He loves you so much.
1: Auna, enta?
0: Yantante. Modati sari nuvvu nannu chusinappudu kaliginatti kopamanta. Modati sari nenu matladinappudu periginatti dveshamanta. మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ ఇంకా

ఈట్ ఫిట్ వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అన్హెల్దీ ఫుడ్ నుంచి ఎలా దూరంగా ఉండాలి అని. అవును, నో చెప్పడం నేర్చుకోవాలబ్బా. ఎస్, నో మీన్స్ నో. ఇందాక తెలుసుకున్నాం కదా ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి అని. మరి ప్రాబ్లం తెలిసాక కూడా అదే పని చేయడం తప్పు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆయిల్ పడలేదు అనుకోండి, అయినా ఆయిలీ ఫుడ్ నే తినాల్సి వస్తే మనం చెప్పగలగాలి నో నాకు ఇది పడదు అని. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకోకుండా కమ్యూనికేట్ చేయాలి. మరి ఇది కూడా అన్హెల్దీ ఫుడ్ కి దూరంగా ఉండడానికి ఒక మార్గం అన్నమాట.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: ఒక డైరీ మెయింటైన్ చేయాలి. అవును, అన్హెల్దీ ఫుడ్ నుంచి దూరంగా ఉండడానికి ఫాలో అవలసిన ఇంకొక ట్రిక్, ఒక డైరీని మెయింటైన్ చేసి అందులో ఏ రోజు ఏం తింటున్నాం, అది ఇంట్లో కుక్ చేసుకున్నామా లేదంటే బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్.

అని రాసుకోవాలన్నమాట. సో అప్పుడు మొత్తం బండారం బయటపడుతుంది. దీంతో ఎంత ఫ్రీక్వెంట్ గా జంక్ ని కన్స్యూమ్ చేస్తున్నాం అని తెలుసుకోవచ్చు. అయినా ఒకటి చెప్పండి, ఎవ్రీ 2 to 3 డేస్ ఒకసారి బయట తిన్నాం అని ఆ డైరీలో రాసుంటే ఎప్పటికైనా మనకి చిరాకు వస్తుంది కదా, ఏంటి ఇన్నిసార్లు బయట తిన్నానా అని. అలా అనుకుని అయినా మనం జంక్ కి కొంచెం అయినా దూరంగా ఉండడానికి ట్రై చేస్తామన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆ క్రేవింగ్ అయితే ఫస్ట్ తగ్గుతుందన్నమాట. మెల్లిగా చేసుకుని తిందాం అనే మైండ్ సెట్ కూడా డెఫినెట్ గా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇది మరి ఇవాళ ఈట్ ఫిట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అల్లరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్బంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని, భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పర్యాటక, ఐటీ రంగాలు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భవిష్యత్ అవసరాలకు తగినట్లు ప్రజా రవాణాను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుపై సమీక్షించిన ఆయన, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేలా వన్వే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. నాగార్జున సర్కిల్ ఫ్లైఓవర్ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డేటా సెంటర్లు, పరిశ్రమలలో 500 MLD రీసైకిల్డ్ వాటర్ వినియోగించేలా ప్రణాళికలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలు ఈరోజు అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానే బియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్బంగా రాష్ట ప్రజలకు, మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట ప్రజలకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను ఆరాధిస్తూ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను 9 రోజుల పాటు ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్లోని బస్టాండ్లు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 7,000 ప్రత్యేక

0: బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనుండగా 20 నుంచి 26వ తేదీ వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ 9 రోజుల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ ఉత్సవాలు ప్రతి ఇంటా సంతోషాలు, సిరి సంపదలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిన్న సాయంత్రం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చి పాఠశాలల ఆవరణల్లో, మైదానాల్లో పెట్టి విద్యార్థులు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయిన్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రతి డివిజన్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు. పౌరుల భాగస్వామ్యంతోనే నగర పరిశుభ్రత సాధ్యమవుతుందని పేర్కొంటూ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం, వర్షపాత లోటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. పంటల వైవిధ్యీకరణతో రైతులను ఆదుకోవాలని, ఉపాధి హామీ ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి కూలీలకు పని కల్పించాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, కరువు నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని రైల్వే భవన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు, పూణే మార్గాలలో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని ఆయన వెల్లడించారు. అలైన్మెంట్ ఖరారైన తర్వాతే రైతులకు, రాష్ట ప్రభుత్వాలకు పూర్తి వివరాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పర్యాటకం, ఐటీ రంగాల్లో కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఐటీ సీఈఓలతో సమావేశమైన ఆయన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులలో ఐటీ సంస్థలు భాగస్వాములై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగిస్తే వరుస ఓటములతో భయపడిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్థలపై బురద జల్లుతున్నారని విమర్శించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 6 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 0 సీట్లు గెలుచుకోవడంతో రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలకు రాజ్యాంగ సంస్థలను నిందించడం మాని ప్రతికూల విధానాలను వదిలి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. వరంగల్ ఎన్ఐటీ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ దేశ రక్షణ, సాంకేతిక ప్రగతిలో విద్యార్థుల నూతన ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, పరిశోధకులు, పూర్వ విద్యార్థులకు అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ మాట్లాడుతూ,
1: I am very glad that this great institution has crossed 68 years of its existence and we celebrated the success of its achievement and I am very happy that today's occasion was graced by the chief guest Dr. Jagannath Nayak with the director general Missile and Strategic Plan DRDO and in this occasion we have felicitated our distinguished alumni lifetime achievement alumni and also young achiever awards. Apart from that, our faculty who have excelled in research, we have given research excellence award to our faculty for their excellent research. And our alumni will be a part of the celebration. They are contributing for the institute growth and I am thankful for their contribution.
0: DRDO director general Dr. Jagannath Nayak maatladutu,
2: Very happy to be here for 68th Foundation Day of NIT Warangal and a great institute. We are produced the world leaders and many technologists. They are taking a place in the Defense Research and Development Organization. My best wishes to all the NIT and the Warangal.
0: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వదనం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ ఆర్టీసీ డిపోల్లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆయా డిపోల్లో మొత్తం 426 మందికి గాను 421 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 98.82% పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాల దుర్గాదేవి మండపాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ నీతికా పంత్ సూచించారు. సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 2K రన్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే పాలన ప్రజలకు చేరువై సూర్యాపేట అద్భుతమైన అభివృద్ది సాధించిందని మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఖమ్మంలో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కార్పొరేట్ జాబ్స్ వైపు వెళ్తారు, లేదా ఏదైనా బిజినెస్ వెంచర్స్ స్టార్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళకి నచ్చిన ఏదైనా కెరియర్ ఆపర్చునిటీస్ వెతుకుని ఆ రూట్ లో ట్రావెల్ చేస్తారనమాట. కానీ మరి అందరి ప్రయాణం ఒకే దారిలో ఉండదు కదా. 27 ఏళ్ల ప్రణీత వమన్ ప్రయాణం కూడా అలాంటిదే. అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేసిన ఆమె చివరికి ఏమెంచుకున్నారో తెలుసా? హైటెక్ క్యాప్సికమ్ ఫార్మింగ్. పూణేకి చెందిన ప్రణీత చిన్నప్పటి నుంచే ఫార్మింగ్ ని చూస్తూ పెరిగారు. మరి వాళ్ల తండ్రి టీచర్ గా పనిచేసినా కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఆయన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫార్మింగ్ లో కొనసాగారనమాట. అలా 2019లో మరి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పూణే నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్న ప్రణీత తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశారు. ఆ ఇంటర్న్షిప్ లో వచ్చిన అనుభవమే ఆమెని మోడర్న్ అగ్రికల్చర్ వైపు ఆలోచించేలా చేసింది. మరి ప్రణీత ప్రయాణం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత ప్రయాణం గురించి. మరి హైటెక్ అగ్రికల్చర్ లో భాగమైన పాలీహౌస్ కల్టివేషన్ గురించి ఆవిడ తెలుసుకున్నారు. బయట వాతావరణం ఎలా ఉన్నా పాలీహౌస్ లో మాత్రం గ్రోయింగ్ కండిషన్స్ ని మన అవసరానికి అనుగుణంగా మేనేజ్ చేసుకోవచ్చు. సో దాంతో క్రాప్ ఈల్డ్ కానీ క్వాలిటీ కానీ ఇవన్నీ మెరుగుపడడంతో పాటు అడ్వర్స్ వెదర్ నుంచి మన ప్లాంట్స్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే ఈ మధ్య కాలంలో తెలియట్లేదు కదా వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అని, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలీదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మన ప్లాంట్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫార్మింగ్ అంటే ఇదివరకట్లాగా ట్రెడిషనల్ గా కాకుండా ఇలా టెక్నాలజీని అగ్రికల్చర్ తో కలిపితే కొత్త అవకాశాలు వస్తున్నాయి, కొత్త అవకాశాలని క్రియేట్ చేయొచ్చు అంటున్నారు ప్రణీత. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎంబీఏ పూర్తి చేసుకుని తర్వాత ఏం చేయాలి ఫార్మింగ్ లో అని డిసైడ్ చేసుకున్న ప్రణీతకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే, అసలు ఏ క్రాప్ వేయాలి, ఏ పంట పండించాలి అనే క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ చాలా వెజిటబుల్స్ చూసారు, లెట్యూస్, బ్రోకలీ ఇలాగా, కానీ అన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్ కి క్యాప్సికమ్ కి ఫిక్సారన్నమాట. ఎందుకంటే దీనికి మరి ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. అంటే బెల్ పెప్పర్స్, స్వీట్ పెప్పర్స్ అని కూడా అంటారు కదా ఈ క్యాప్సికమ్ ని. అర్బన్ మార్కెట్స్ లోనే కాదు, మరి హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో, ఫుడ్ బిజినెస్ లో కూడా వీటిని చాలా యూజ్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే, మరి గ్రీన్ క్యాప్సికమ్ తో పోలిస్తే ఈ రెడ్ ఇంకా యెల్లో వెరైటీస్ కి చాలా హై ప్రైసెస్ కూడా వస్తాయి అనమాట. సో చాలా లాభం కూడా వస్తుంది, అండ్ అవసరమైనప్పుడు వాళ్ళకి కూడా, అవసరమైన వాళ్ళకి ఇవ్వచ్చు అని కూడా అనుకున్నారు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది, మరి అందుకే ఈ క్రాప్ ని ఎంచుకున్నారనమాట. సో నాకు నచ్చిందే నేను వేస్తాను అని ఆలోచించకుండా మార్కెట్ డిమాండ్ కి తగ్గట్టుగా మనం పంటలు పండించాలి అని కూడా చెప్తున్నారు ప్రణీత.

0: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత వమన్ గురించి. మరి క్యాప్సికం పండించాలి అని డిసైడ్ చేసిన తర్వాత మార్చ్ 2020లో ఒక ఎకరంలో పాలీహౌస్ ని ఏర్పాటు చేసి కల్టివేషన్ కూడా స్టార్ట్ చేశారు ప్రణీత. అండ్ దీనికోసం 20 లక్షల పెట్టుబడిని కూడా పెట్టారు. అందులో 50% గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంది. మరి క్రాప్ అంటే పంట జూన్ జులై నాటికి చేతికొచ్చింది, హార్వెస్ట్ కి రెడీ అయింది. కానీ ఇక్కడే ఊహించని సమస్య ఒకటి ఎదురైంది, అదే COVID-19 లాక్డౌన్. ఫస్ట్ హార్వెస్ట్ సమయానికి లాక్డౌన్ రావడంతో మార్కెట్స్ చాలా డిస్టర్బ్ అయ్యాయి మనందరికీ తెలుసు. అండ్ కమర్షియల్ ఫార్మింగ్ లోకి కూడా అప్పుడే అడుగు పెట్టిన ప్రణీతకి ఇంకో పెద్ద క్వశ్చన్ వచ్చింది, పంట అయితే పండింది కానీ దీన్ని ఎక్కడ అమ్మాలి అని. సో సమస్య వచ్చిందని అక్కడ ఆగిపోకుండా ఆన్లైన్ లో హోల్సేల్ వెజిటబుల్ బయోస్ కోసం సర్చ్ చేస్తూ చేస్తూ మొత్తానికి ఒక వెండర్ కి అమ్మారు. మరి ఆ విషయాలు కూడా చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆన్లైన్ లో మరి హోల్సేల్ బయర్స్ కోసం వెతికిన ప్రణీతకి ఒక వెండర్ ఫైనలీ దొరికారని చెప్పాను కదా, మరి అదే తనకి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఫస్ట్ హార్వెస్ట్ లో ఈ రెడ్ యెల్లో గ్రీన్ క్యాప్సికమ్స్ అన్ని కలిపి 40 టన్నుల ఈల్డ్ వచ్చింది. వాటిని మరి 80 రూపాయలు, ఒక కేజీ 80 రూపాయలకి చొప్పున అమ్మడంతో మొత్తం 32 లక్షల టర్న్ ఓవర్ వచ్చింది. అండ్ అంతే, దాని అర్థం 20 లాక్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిందో 20 లక్షల్ని రికవర్ చేసుకోవడమే కాకుండా తర్వాత అడుగు వేయడానికి కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. దాంతో 2021కి ఆవిడ ఫార్మింగ్ ఆపరేషన్స్ ని 25 ఎకరాలకి ఎక్స్పాండ్ చేశారు. ఇందులో 6 ఎకరాలు పాలీహౌస్ కింద ఉండగా 19 ఎకరాలు షేడ్ నెట్స్ కింద ఉన్నాయి. మరి 1 ఎకరం పాలీహౌస్ లో సంవత్సరానికి సుమారు 30 నుంచి 32 టన్నుల ఈల్డ్ వస్తే షేడ్ నెట్స్ లో 22 నుంచి 24 టన్నుల వరకు వస్తుంది. పాలీహౌస్ ద్వారా 1 ఎకరానికి సుమారు 30 లక్షల టర్న్ ఓవర్ వస్తుందని, ఎక్స్పెన్సెస్ మాత్రం అంటే ఖర్చులు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటాయని ప్రణీత అంచనా వేశారన్నమాట.

25 ఎకరాల్లో ఈ ఫార్మింగ్ ని స్టార్ట్ చేశారు ప్రణీత. మరి ఏడాదికి 2.25 కోట్ల ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారు. అయితే ఫార్మింగ్ లో క్రాప్ గ్రో చేయడం ఒకటే బిజినెస్ కాదు, ముఖ్యంగా క్యాప్సికం లాంటి పెరిషబుల్ క్రాప్ ఏదైతే ఉంటుందో అంటే సరైన సమయంలో దీన్ని అమ్మడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ప్రణీత జైపూర్, నాసిక్, దాదర్ వంటి మార్కెట్స్ లో హోల్సేలర్స్ కి డైరెక్ట్ గా సప్లై చేస్తున్నారు. అడ్వాన్స్ లో ఆర్డర్స్ తీసుకోవడం, పొద్దున్నే ప్రైస్ ఫిక్స్ చేసుకోవడం ఇలాంటి విధానాలతో సేల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ముందుగానే సేల్స్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అని ఆవిడ ఫార్మర్స్ కి సూచిస్తున్నారు కూడా. మరి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ గురించి కూడా ఫ్రీ గైడెన్స్ అందిస్తున్నారు. అంటే ఒక క్రాప్ ని పండించడం నుంచి దాన్ని సరైన మార్కెట్ కి తీసుకెళ్లడం వరకు ప్రతి స్టెప్ ని ఈ బిజినెస్ లో భాగంగా చూడాలి అని అంటున్నారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం ప్రణీత వమన్ గురించి. మరి ఒక ఎకరంతో ప్రారంభమైన ప్రణీత ప్రయాణం ఈ రోజు 25 ఎకరాల ఫార్మింగ్ వెంచర్ గా మారింది. అవునా? పాలీ హౌసెస్, షేడ్ నెట్స్, డైరెక్ట్ హోల్సేల్ కనెక్షన్స్, ఇలా టెక్నాలజీని, మార్కెట్ అండర్స్టాండింగ్ ని, ఫార్మింగ్ ని కలిపి ఆవిడ తనదైన మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. మరి ఫస్ట్ హార్వెస్ట్ రాగానే చేతులు ఎత్తేకుండా ఇంకా ధైర్యంతో ముందడుగు వేసి ప్రొడ్యూసర్స్ కోసం, బయర్స్ కోసం అలా వెతుక్కుంటూ వెళ్లి తన ప్రొడ్యూస్ ని సెల్ చేశారు. అవునా? మరి ఫస్ట్ పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసిందని అక్కడితో కూడా ఆగలేదు, ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లారు. కాబట్టి చైతన్య స్ఫూర్తిలో మరి ఈ రోజు ప్రణీత కథ మనకి నేర్పించే విషయం ఒకటే, మన కెరియర్ కి ఒక ప్రీ డిఫైన్డ్ పాత్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇది చదువుకుంటే ఇదే పని చేయాలి, ఎంబీఏ చదివిన తర్వాత కార్పొరేట్ జాబ్కి వెళ్లాలి అని రూల్ లేదు. కాబట్టి మనకున్న నాలెడ్జ్ ని, పరిస్థితుల్ని అర్థం చేసుకునే ఎబిలిటీని, టెక్నాలజీని కలిపి కొత్త దారిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు కదా. మరి ఒక ఎకర్తోనే స్టార్ట్ అయింది, 25 ఎకర్స్ గా ఎదిగారు అంటే అవసరమైంది ఏంటక్కడ? అవకాశం కనిపించినప్పుడు దాన్ని గుర్తించి మొదటి అడుగు వేయగల ధైర్యం అన్నమాట. ఇది మరి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చాలా సార్లు మనం ఏదో హెల్ప్ చేసేయాలి అని తాపత్రయపడుతూ ఉంటాం, కానీ ఎక్కడో అరే అంత డబ్బు లేదు, టైం లేదు, హెల్ప్ చేయడానికి మనుషులు లేరు అనుకుంటాం. కానీ మీకు సీక్రెట్ చెప్పనా, హెల్ప్ అనేది పెద్ద ఎత్తున కాకుండా చిన్న చిన్న వేజ్ లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అంబులెన్స్ కి దారి ఇవ్వడం, ఫ్రీ లెఫ్ట్ ని బ్లాక్ చెయ్యకపోవడం, బస్సులో పెద్దవాళ్లకి సీట్ ఇవ్వడం, లేదంటే మాట, ఒక మాట సహాయం అయినా చేయొచ్చు. బికాస్ మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్లకి ధైర్యాన్ని ఇవ్వచ్చు, లేదా హోప్ ని కూడా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం అనవసరమైనప్పుడు మాటని కంట్రోల్ చేసుకోవడం కూడా. సో మనకి కుదిరినంతలో మనం హెల్ప్ చేసినా అది ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. అలాంటప్పుడు అబ్బా నాకెందుకు ఇలా అవుతుంది అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనకి మాత్రమే కాదు, మనకి కూడా ఇలా జరుగుతుంది అని గుర్తు తెచ్చుకోవాలి. కొంచెం పేషెన్స్తో ఉంటే మనకి రావాల్సింది రావాల్సిన టైంలోనే వస్తుంది. అందుకేనేమో ఓపిక కూడా ఒక కళ అని అన్నారు. అనుకున్నట్టు జరగలేదు అని అనుకోవడంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కన్నా రావాల్సింది కరెక్ట్ టైంకే వస్తుంది అని వెయిట్ చేయడంలోనే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉందనిపిస్తుంది నాకు. మరి మీకేమనిపిస్తుంది?

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మనందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది. లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో ఉన్నా అది మాత్రం మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఏ ఛాలెంజ్ నైనా ఫేస్ చేయగలము అన్న ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ప్యాషన్ మనతో మాట్లాడుతుంది కూడా. కానీ మనం ఆ ప్యాషన్ ని రీస్టార్ట్ చేయడానికి ఏవేవో రీజన్స్ చెప్తాం. టైం లేదు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, బాధ్యతలు ఎక్కువయ్యాయి, ఇలా రెడీగా ఉంటాయి రీజన్స్. కాదనను, కానీ టైం అందరికీ ఒకటేగా? అందరికీ 24 అవర్సే ఉంటాయి కదా. రోజు కష్టం అనిపించినా కూడా వారానికి ఒక గంట మరి మనం మన ప్యాషన్ ని ఫాలో అవడానికి ట్రై చేయొచ్చు. మరి ఆ పాటకి ఏదో డాన్స్ చేసేయండి, ఆ కథ రాయండి, వంట చేస్తూ సగం సగం పాడే పాటని చక్కగా ఓ చోట కూర్చుని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నట్టుగా ఊహించుకుని పాడండి. ఆ డిఫరెన్స్ ఏదో మీరే చూస్తారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి సమయం 3 గంటలు కావస్తుంది. అండ్ నేను మీ ఆర్జే భవానీ సైనింగ్ ఆఫ్. శ్రోతలిప్పుడు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.
1: సురీలి ధడకన్ ఐ సునే కార్యక్రమ మన్ చాహే గీత్. कार्यक्रम की शुरुआत महबूब की मेहंदी फिल्म के गाने से, मोहम्मद रफी की आवाज, आनंद बख्शी के बोल, लक्ष्मीकांत प्यारेलाल का संगीत है.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలకు శుభ సాయంత్రం. ఈ పూట కార్యక్రమాలకు స్వాగతం. నిలయంలో సమయం 5:29. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11:00 ఆకాశవాణి 100.2 ఎఫ్ఎం సొంత కార్యక్రమాలు షురూ అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై, ఇంకా ప్రసార భారతి న్యూజాన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. ఇంకొంచెం సేపట్ల

మాట చెప్పును రే పాట ఇను రే కార్యక్రమం షురు అవుతుంది. ఇదైనాక 5:30 కతిందాం కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 5:45 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయ్యలటి రేపటి కార్యక్రమాల చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 FM మనస్సు నిండా.

మీ మాటలు మీరు కోరుకునే పాటలతో పాటు శ్రోతల ముచ్చట్లు వారికి తెలిసిన కొత్త విషయాలు విశేషాలు సరదా ముచ్చట్లతో సాగిపోయే ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోను జత చేసి 295081, ఇంకో నంబర్ 230081. ఇంకా ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అందుకు మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001, ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. కార్యక్రమంలో ముందుగా శ్రీరామరాజ్యం చిత్రం కోసం శ్వేత పాడిన ఈ పాట విందాం.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో.

0: వినపాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు రమేష్.
0: రమేష్ ఎక్కడి నుంచి?
1: బోరాజ్ నుంచి మేడం.
0: బోరాజ్ నుంచి. చెప్పండి, మరి విశేషాలు ఏంటి? కొత్త విషయాలు ఏమన్నా, విశేషాలు ఏమన్నా చెప్పండి. బతుకమ్మ తోడిన రా ఇవాళ బోరాజ్లా?
1: అవును మేడం,
0: తోడినరా. తొమ్మిది పది రోజులు ఇక నవరాత్రులు కదా, మంచిగా ఊర్లో సందడి సందడి ఉంటుందా మరి? ఏం చేస్తుంటావు రమేష్? ఓకే, ఇప్పుడు ఏడున్నారు మరి ప్రస్తుతానికి? చైన్లు ఉన్నారా, ఇంటికి వచ్చేసిండ్రా? ఓకే, చైన్లకు వెళ్ళే మరి ఫోన్లో వింటున్నావా? యాప్లో వింటున్నావు. సరే మరి చెప్పు రమేష్, ఏ పాట వింటావు? ఏ పాట? సరే మరి విందామా పాట? ఓకే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే పాటల్ని కోరతందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873320 జతయేసి 2950081 ఇంకొక నంబర్ 2300081. ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చు, పాటల్ని కోరచ్చు, మాతో ముచ్చట పెట్టచ్చు, ఇంకా మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అట్లనే ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్. అట్లనే ఒక ఉత్తరాన్ని రాసి పంపినరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరికి చంటిగాడు చిత్రం నుంచి సీతాకొక్క చిలుకలు 2 అనే పాటను వినిపించమంటూ అయితే రాసి పంపినరు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరాల్ని రాయొచ్చు, పాటల్ని కోరొచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్. ఇప్పుడైతే మీరు కోరుకున్న పాటను విందాం.

0: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిందా. మీరు వింటున్న మాట చెప్పుండ్రి పాట ఇనుర్రి కార్యక్రమానికి మరో శ్రద్ధ ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో
1: హలో
0: నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు?
1: వెంకటేష్.
0: వెంకటేష్ ఎక్కడి నుంచి?
1: నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
0: మరి సినిమా హీరో పేరు పెట్టుకున్నారు వెంకటేష్ అని, సినిమాలు అంటే బాగా ఇష్టమా వెంకటేష్ అంటే ఇష్టమా? వెంకటేష్ అంటే ఇష్టమా? ఓకే చెప్పండి వెంకటేష్, ఏం చేస్తుంటారు?
1: టైలర్ మేడం.
0: టైలర్ చేస్తారు. ఇప్పుడు అక్కడనే ఉన్నారు? మరి ఇటు ఇటు మాట్లాడండి, అటు మాట్లాడద్దు, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది కదా. వెంకటేష్ చెప్పండి, ఏ పాట వింటారు? ఆ సినిమా అంటే బాగా ఇష్టమా, ఆ పాట అంటే ఇష్టమా? ఆ పాట ఇష్టం, ఆ సినిమా ఇష్టం అంటావు, అంతేనా? ఓకే ఓకే వెంకటేష్, సరే మరి నువ్వు ఉన్న పాట వస్తుంది విందామా మరి. సరే వెంకటేష్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ పాట వస్తుంది విందాం.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, మీ పేరు?
1: కిసాన్.
0: కిసాన్ ఎక్కడి నుంచి? యాపల్గూడ. ఓకే కిసాన్, మరి ఎన్ని రోజులైంది ఫోన్ చేసి? నెల అవుతుంది. బాగా రోజులు అయింది కదా. ఏం చేస్తుంటావు మరి? అక్కడనే ఉన్నావు ఇప్పుడు? మరి
1: అక్కడనే ఉన్నా.
0: పగటికి సదే తీసుకుపోతారా మీరు కిసాన్? తీసుకుపోతారు, తినాలి. ఎందుకంటే మళ్ళీ రాత్రి ఏ టైం దాకా వస్తారు ఇంటికి? అంటే సాయంత్రం చీకటి పడ్డానికి వస్తారా? ఆరున్నర అవుతుంది. మళ్ళీ వచ్చినాక ఏం చేస్తావు? ఇక చాయ్ తాగుతావా లేదా మరి ఇంకా డైరెక్ట్ కాల్ చేతులు కడుక్కొని కొంచెం కూర్చొని అన్నం తినుడే ఉంటుందా? మీ ఇంటోళ్ళు కూడా చేనులకు పోతారా? వచ్చి మళ్ళీ వంట చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అదే మరి మరి ఎట్లా వింటున్నావు ఇప్పుడు అక్కడ? యాప్లో ఫోన్లో వింటున్నావా రేడియో? సరే మరి చెప్పు కిసాన్, మరి ఏ పాట వింటావు? సరే మరి తప్పకుండా నువ్వు కోరిన పాట వస్తుంది మరి విందామా బాహుబలి నుంచి. సరే కిసాన్, థ్యాంక్ యూ.

0: ఈ పాటతో ఇలాంటి మాట చెప్పుండ్రి పాట ఇనండ్రి కార్యక్రమం సమాప్తం. రేపొజామట్టు 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనండ్రి కార్యక్రమంలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇయ్యాల రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటల్ని కూడా వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింటా
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కథిందాం పిల్లల కోసం కార్యక్రమం ఇది. కథలంటే ఇష్టముండని పిల్లలుండరు. ముందటి కాలమైతే ఇంట్లో పిల్లలకు అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు ఎన్నో రకాల కథల్ని చెప్పేటోళ్ళు. ఇప్పుడు పిల్లలకు కథలు చెప్పేటోళ్ళు లేరు, ఇనే పిల్లలు కూడా లేరు. అందుకే ఆకాశవాణి ఆదిలాబాద్ పిల్లలకు కథల్ని ఇన్పియతందుకు బుధవారం నుండి శనివారం దాకా రోజు పొజామట్టు 5:30 మన ముందుకు వస్తుంది కథిందాం కార్యక్రమంలా. ఇందులో భాగంగానే ఇయ్యాల బంగారు కళ కథల సంపుటి నుండి తెలివైన వాడు కథ వింటారు. రచన డీకే చదువులబాబు, ఈ కథను చెప్తారు టీ శ్రవంతి. ఇదైనాక రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఆనందరహస్యం కథ వింటారు. ఈ కథను వినిపిస్తారు బి వనజ, రచన ఆర్సి కృష్ణస్వామిరాజు. ముందుగా లైనుండ్రి బంగారు కళ కథల సంపుటి నుండి తెలివైన వాడు కథ. ఈ కథను చెప్తారు టీ శ్రవంతి.
2: పిల్లలు, రాజభటులకు అర్ధరాత్రి నగలతో దొంగలు పట్టుబడ్డరు. రాజభటులు దొంగలను చెరసాలలో వేసి నగలను అధికారికి అప్పగించిండ్రు. ఫిర్యాదు చేసిన వాళ్లకి నగలు అప్పజెప్పమన్నాడు రాజు. కాని తమ నగలు దొంగలించబడ్డాయని ఫిర్యాదు ఎవ్వరూ ఎయ్యలేదు. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది తెలివైన వాడు కథ విని తెలుసుకుందాం. ఇప్పుడు స్వర్ణగిరిని స్వర్ణసేనుడు పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. రాజభటులు దొరికిన దొంగలను కారాగారంలో వేసేవాళ్లు. అయినా కొత్త దొంగలు పుట్టుకొస్తూనే ఉన్నారు. రాజభటుల కళ్ళుగప్పి దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఆ రాజ్యంలో ప్రవీణుడనే స్వర్ణకారుడున్నాడు. నగల తయారీలో అతనికి మంచి పేరున్నది. ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు కిటికీ రెక్క తొలగించి ప్రవీణుడి ఇంటిలో ప్రవేశించిండ్రు. అక్కడ దీపం వెలుగులో పెద్ద మంచంపై ప్రవీణుడు, అతని భార్య, కుమారుడు నిద్రిస్తున్నారు. మంచం కింద ఇనప్పెట్టే కనిపిస్తున్నది ఆ దొంగలకు. దొంగలు పెట్టెను పక్కకు లాగి వాళ్ల దగ్గరున్న మారుతాళాలతో తెరిచిండ్రు. పెట్టెనిండా రకరకాల బంగారు నగలు కనిపించినాయి. తమ పంట వండిందని వాళ్లు సంతోషించిండ్రు. వెంట తెచ్చుకున్న వస్త్రాల్లో 2 మూటలుగా కట్టుకుని బయటకొచ్చిండ్రు ఆ దొంగలు. చీకట్లో నక్కి నక్కి అడుగులేస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళినాక కాపలా భటులు వాళ్లను గమనించిండ్రు. దొంగల వైపు రాసాగిండ్రు. దొంగలు పరుగందుకున్నరిగ కాపలా భటులు దొంగలను వెంటబడి బంధించిండ్రు, కారాగారంలో వేసిండ్రు. పొద్దున్నే నగలను తెచ్చి అధికారికి అప్పగించిండ్రు ఆ భటులు. అధికారి రాజుకు, మంత్రికి విషయం చెప్పిండు. రాత్రి తమ ఇంటిలో దొంగతనం జరిగిందని నగలు పోగొట్టుకున్న వారొచ్చి ఫిర్యాదు చేస్తారు. ఏమేమి పోయినాయో వాళ్లను విచారించి ఈ నగలు వారివేయని నిర్ధారించుకున్నాక భద్రంగా అప్పజెప్పండి అని ఆదేశించిండు రాజు. 4 రోజులు గడిచినాయి. నగలు దొంగిలించబడ్డాయని ఎసుంటి ఫిర్యాదు రాలేదు. అధికారి ఈ విషయాన్ని రాజుకు, మంత్రికి చెప్పిండు. వాళ్ళు ఆశ్చర్య

0: పోయిన్రు. దొంగలను కారాగారం నుండి తీసుకురమ్మన్నాడు రాజు. భటులు తీసుకొచ్చిన్రు. ఈ నగలు మీరు ఎక్కడ దొంగిలించిన్రు అని అడిగిండు రాజు దొంగలను. వాళ్ళు దొంగతనం చేసిన ప్రాంతాన్ని చెప్పిన్రు. ఆ ఇంట్లో యజమాని, అతని భార్య, కుమారుడు ఉంటారు. ఆ ఇల్లు ముఖద్వారం తూర్పుకు ఉన్నది. ఇంటి ముందు ఒక వేప చెట్టు, 4 కొబ్బరి చెట్లున్నాయి అంటూ కొన్ని గుర్తులు చెప్పిన్రు ఆ దొంగలు. ఆ గుర్తుల ప్రకారం భటులు వెళ్లి ప్రవీణుడిని పిలుచుకొచ్చిన్రు. ఈయనింటిలోనే మేము నగలు దొంగలించింది, దొంగలు చెప్పిన్రు. వీళ్లే నా నగలు దొంగలించింది అన్నాడు ప్రవీణుడు. రాజు కనుసైగతో భటులు దొంగలను తీసుకెళ్లి కారాగారంలో వేసిన్రు. దొంగతనం చేయటం నీవు చూశావా అడిగాడు రాజు. మహారాజా, ఇనుప పెట్టే తీస్తుండే అలికిడికి మెలకువ వచ్చి ఓరకంట దొంగలను చూసినా అని చెప్పిండు ప్రవీణుడు రాజుతోటి. మరి కేకలు వేయటమో తిరగబడటమో ఎందుకు చేయలేదు అని అడిగిండు రాజు ప్రవీణుడిని. నేను ఆ పని చేస్తే ఏం చేయాలో దొంగలు ఆలోచించుకొని వచ్చుంటారు. కత్తులతో గాయపరచటమో చంపటమో చేస్తారు. ఎలాగూ సమర్థులైన రాజభటులు దొంగలను పట్టుకుంటారు కదా అన్నాడు ప్రవీణుడు. సరే, నీ ఆలోచన తెలివైనదే. మరి నగలు పోయి 4 రోజులైనా ఫిర్యాదు ఎందుకు చేయలేదు అని అడిగాడు రాజు ప్రవీణుణ్ణి. మహారాజా, అవి నకిలీ నగలు, అచ్చం బంగారులాగే ఉంటాయి, ఏమాత్రం విలువ చేయవు అని చెప్పిండు ప్రవీణుడు. రాజు ఆశ్చర్యంతో, నీ ఇంట్లో భార్య తప్ప స్త్రీలు ఎవరూ లేరు కదా, మరి 10 ధరించగలిగే నకిలీ నగలు ఎందుకుంచుకున్నావు అని అడిగిండు రాజు ప్రవీణుణ్ణి. మహారాజా, నేను స్వర్ణకారుడిని, ఎంతోమంది నగలు తయారు చేయమని బంగారం ఇచ్చి వెళ్తుంటారు. తిని తినక ఎండలో వానలో రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కూతురు పెళ్లి కోసమో కొడుకు భవిష్యత్తు కోసమో నగలు చేయించుకుంటారు. వారి సొమ్ముకు నేను జవాబుదారిగా ఉండాలి కదా. దొంగల పాలు చేసి దొంగలు దోచుకెళ్లారంటే వాళ్ళు వీధుల పాలవుతారు. అసలైన నగలను రాత్రి కాగానే ఇంట్లో ఒక రహస్య ప్రాంతంలో భద్రపరుస్తా. అందుకే దొంగలెవరైనా వస్తే దీపం వెలుగులో వాళ్లకు కనిపించేటట్లు మంచం కింద ఒక పెట్టె ఉంటది. దాని తాళం కూడా సులభంగాస్తది. చాలా నగలు కనిపించగానే సంతోషంతో చంకలు గుద్దుకుంటూ మూటగట్టుకొని ఇంట్లో మరెక్కడా వెతక్కుండా వెళ్ళిపోతారు దొంగలు. భటులకు దొంగలు దొరకకున్నా నన్ను నగలు చేయమన్నవారికి ఏ సమస్య ఉండదు అని చెప్పిండు ప్రవీణుడు రాజుతో. ప్రవీణుడు క్షణకాలం ఆగి, మహారాజా, మీకు ఒక విషయం చెబుతాను, వింటారా అన్నాడు. చెప్పమన్నాడు రాజు. మిమ్మల్ని కలిసి ఓ విషయం చెప్పాలని 4 ప్రయత్నించిన లంచగొండులైన భటులు, అధికారులు నేను లంచమివ్వలేదని మిమ్మల్ని కలవనివ్వలేదు. ఈరోజు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. మన రాజ్యంలో అక్షరాలు నేర్వడం, చదవటం, రాయటం విద్యగా కొనసాగుతున్నాయి. విద్య విలువలతో కూడినదై ఉండాలి. తప్పుడు పనుల పర్యవసానాలను వివరించి కథల ద్వారా మంచి చెడు విచక్షణ తెలుపుతూ నైతిక విలువలను చిన్నప్పటినుంచే పిల్లల మనసులో చొప్పించాల. భవిష్యత్తులో మంచి పౌరులు తయారవుతారు. దొంగలు, హంతకులు, లంచగొండులుండరు అప్పుడు. కారాగారంలో ఉన్న దొంగలకు వృత్తి విద్యల్లో శిక్షణివ్వాలి. స్వయం ఉపాధిని కల్పించాలి. నైతిక విలువలను గురువులతో చెప్పించాలి. రాజ్యమంతటా ధర్మాన్ని బోధించే ధర్మ ప్రచారకులను నియమించాలి. అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది అని చెప్పిండు ప్రవీణుడు రాజుతో. రాజు ప్రవీణుడి సూచనలను గౌరవించి విలువైన కానుకలతో ఘనంగా సత్కరించిండు. కొద్ది కాలం గడిచింది. దీపం వెలుగులో మంచం కింద నకిలీ నగల పెట్టెను పెట్టుకోవడం మానుకున్నాడు ప్రవీణుడు.
1: ఇప్పటిదాకా కతిందాం కార్యక్రమంలో

0: బంగారు కళ కథల సంపుటి నుండి తెలివైన వాడు కథ విన్నరు. రచన డీకే చదువులబాబు. ఈ కథను చెప్పిండ్రు టి శ్రవంతి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఆనంద రహస్యం కథను చదివి వినిపిస్తారు బి వనజ. రచన ఆర్సి కృష్ణస్వామిరాజు.
1: తుండమానడు రాజు కార్తీక పౌర్ణమి రోజున శేషాచలం కొండల్లోని అద్భుత సహజ శిల్ప కళా చమత్కారమైన తుంబురు తీర్థం దర్శించడానికి వెళ్లాడు. సనకనంద తీర్థం నల్లగుండాల మీదుగా దట్టమైన అడవిలోయలో నడుచుకుంటూ తుంబురు తీర్థం చేరిండు. భూపరిణామక్రమంలో భాగంగా ఓ పెనుగొండ కొబ్బరి చిప్పల రెండుగా విచ్చుకొని చివర్లో జలజలా పారుతున్న తుంబురు తీర్థం జలపాతాన్ని చూస్తూ గంటల కొద్దీ గడిపినాడు. పక్కనే ఉన్న తరిగుండ వెంగమాంబ గుహ వద్ద నిశ్చలానంద స్వామిని దర్శించుకున్నాడు. తనకు అష్టైశ్వర్యాలున్నా ఎందులోనూ ఆనందం పొందలేకపోతున్నానని బాధను వ్యక్తం చేశాడు. నిశ్చలానంద స్వామి చిన్నగా చిరునవ్వు నవ్వాడు. అప్పుడే కాలినడకన కొందరు భక్తులు గోవిందలు చెప్పుకుంటూ తిరుమల కొండకు నడిచి వెళుతున్నారు. వారు నడిచి నడిచి అలసిపోయి ఉన్నారు. వారికి కడుపు నిండా అన్నం పెట్టమని స్వామి రాజుతో చెప్పాడు. వారు భోజనం పూర్తి చేసి వెళుతున్నప్పుడు రాజును వారి కళ్లలోకి చూడమన్నాడు. వెంటనే రాజు తనతో వచ్చిన వంటగాళ్లను భటులను పురమాయించి చకచకా వంటలు చేయించాడు. వేడివేడిగా అరిటాకులో వడ్డించిన వంటలను కాలినడక భక్తులు ఆవురావురుమని తినేశారు. వారు తింటున్నంతసేపు రాజు కన్నా ఆర్పకుండా వాళ్లనే చూడసాగాడు. భోజనమయ్యాక భక్తులు ఒక్కొక్కరు కృతజ్ఞతగా వచ్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి వెళ్తుంటే రాజు తృప్తిగా తీయటి గుటకలు మింగాడు. రాజుముఖంలోకి మెరుపు వచ్చింది. తనకు తెలియకుండానే కళ్ళు ఆనంద భాష్పాలు రాల్చాయి. అదే అదనుగా భావించిన స్వామి, మనం ఒకరి దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటున్నామంటే మనం మన శక్తిని కోల్పోతున్నామన్నమాట. మనం ఒకరికి ఏదైనా ఇస్తున్నామంటే మనం శక్తివంతులమవుతున్నామన్నమాట. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వడంలో సహజమైన ఆనందం ఉంటుంది. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఉన్న ఆనందం పదింతలు గొప్పది అని ఇవ్వడంలో ఉన్న గొప్పదనాన్ని రాజుకు విశదీకరించి చెప్పినాడు. ఆనందం యొక్క రహస్యం దానగుణంలో ఉందని గుర్తించిన రాజు మరిన్ని దానాలు చేయాలని నిర్ణయించుకుని స్వామి పాదాలకు నమస్కరించి తన రాజ్యానికి బయలుదేరినాడు.
0: ఇంతవరకు రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఆనంద రహస్యం కథ విన్నరు. ఈ కథను చదివి వినిపించిండ్రు బి వనజ. రచన ఆర్సి కృష్ణస్వామిరాజు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ కథలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్లమల్లా వినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం ఇవి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇంతటితో ఇయలటి కథిందాం కార్యక్రమం సమాప్తం. ఇక రేపు రాత్రి రేపు పొద్దామట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టీలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട. യുവവാണി യുവജനుల కార్యక్రమం. యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను ఇంకా అనుభవాలను వారి అనుభూతులను ముచ్చట్ల రూపంలో అందిస్తున్న కార్యక్రమం ఇది. ఇయాల్టి కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: కోళ్ల పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనేది ఆహార పరిశ్రమలో అత్యంత వేగంగా పెరుగుతున్న

ఉపశాఖగా చెప్పవచ్చు. ఇందులో చికెన్ గుడ్లు సరఫరా చేయడమే కాకుండా అనేక రకాలైనటువంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, అలాగే దానికి సంబంధించిన ఫీడ్ తయారీ, చికెన్ ప్రాసెసింగ్, తర్వాత లోగో బ్రాండింగ్, లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిశ్రమ ద్వారా ఎన్నో ఉపాధి పనిదినాలు, అలాగే స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది చిన్న స్థాయిలో పెంచుకోవచ్చు, అలాగే దీనికి కావలసిన భూమి కూడా తక్కువ పరిమాణంలో తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చును. అలాగే దీంట్లో గుడ్లు మరియు మాంసం రెండు విభాగాల్లో ఆదాయం లభిస్తుంది, అది బ్రాయిలరు మరియు లేయర్ పరిశ్రమ. దీంట్లో మొట్టమొదటి కొత్త వారు కూడా ఈ పరిశ్రమని ప్రారంభించవచ్చును. ఇందులో 6 నుంచి 8 వారాలలో మనకి కోడి మాంసము మార్కెట్ కు సిద్ధమవుతుంది. ఇక గ్రామీణ రంగంలో మనకి ఎలాంటి వనరులు కావాలని చూసినట్టయితే మనకి స్థానికంగా ఆహార పదార్థాల వాడకం, ఫీడ్ తయారీ పరిశ్రమలు వంటివి కూడా దీనికి అనుబంధంగా మొదలు పెట్టుకోవచ్చును. అలాగే కోడి పరిశ్రమ, ఈ పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా మనకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే ఫారం ఆధారిత ఉద్యోగాలు, పౌల్ట్రీ ఫారం అసిస్టెంట్ ఉద్యోగము, అలాగే కోడి పరిరక్షకులుగా ఉద్యోగము, అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్ కి, ఫీడ్ మేనేజ్మెంట్ కు సంబంధించిన వాటిలో మనకి ఉపాధి దొరుకుతుంది. ఇదే కాకుండా మనకి ఆక్సిజన్ మేనేజ్మెంట్, నీటి శుద్ధి, నీటి యొక్క పిహెచ్ పరీక్ష, అలాగే వాటి యొక్క రక్షణ మొదలైనవన్నీ కూడా ఇందులో సేవలుగా మనం చెప్పవచ్చును. ఇవే కాకుండా వాల్యూ అడిషన్ సంబంధించి గుడ్లను శుభ్రపరచడము, ప్యాకింగ్, అలాగే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే ఫ్రోజన్ క్యూబాక్స్ తయారీ, అలాగే బ్రాండింగ్, మార్కెటింగ్, వీటితో పాటు ఇతర సేవలు, వెటర్నరీ క్లినిక్, వ్యాక్సినేషన్ సేవలు, ఫీడ్ వినియోగము సంబంధించిన రిపోర్ట్స్, దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా దానికి అనుబంధంగా పెరిగే అవకాశం ఉన్నది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఎందుకు ముఖ్యమైనది అని చూసినట్టయితే ఈ పరిశ్రమ యొక్క ముఖ్య ఉద్దేశము నిరుద్యోగ సమస్యలు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు నిరుద్యోగ సమస్య అనేది ఒక పెద్ద ఆందోళనకరమైన అంశము ప్రస్తుత కాలంలో. కాబట్టి పట్టభద్రులు, ఉపాధి మరియు వ్యవసాయ ఆధారిత విభాగాలు సరైనంతగా లేనప్పుడు మనకి కోళ్ల పరిశ్రమ అనేది చిన్న పెట్టుబడితో తక్కువ రిస్క్ తో త్వరిత ఆదాయ ప్రక్రియ, కాబట్టి ఇది ఆకర్షణీయమైన ఒక మనకు ఉపాధి అవకాశంగా ఉన్నది. ఇక ఆర్థిక స్వావలంబన కోసం ఈ పరిశ్రమ ద్వారా యువత వాళ్ళ ఇంటి వద్దనే ఉండే తల్లిదండ్రుల సహకారంతో స్వామి ఉపాధి పొందవచ్చును. ఈ కోళ్ల పరిశ్రమకు అవసరమైన మూల వనరు చూసినట్టయితే మనకి 1 డే ఓల్డ్ చిక్స్ అంటే చిన్న పిల్లలు, నాణ్యత గల బ్రాయిలర్ లేదా గుడ్ల కోడి, అలాగే ఫీడ్ సంబంధించి కార్వి, మకాయి, సోయాబీన్ మిక్స్ వంటివి అవసరం, అలాగే నీరు, శుద్ధమైన నీరు లేదా ఆర్ఓ ఫిల్టర్ నీరు, తర్వాత వాటి వసతి కోసం ఒక గాది, పూల్ హౌస్ వంటివి, అలాగే చలి, లైటింగ్, నియంత్రణ ప్రక్రియ, ఇవి మనకు కావాల్సిన కనీస అవసరాలు, ఇన్పుట్స్. తర్వాత కోడి పరిశ్రమలో యువతకు ప్రత్యేక అవకాశాల గురించి చూసినట్టయితే ఈ పరిశ్రమలో, కోళ్ల పరిశ్రమలో ఆదిలాబాద్ కి సంబంధించి ఆదిలాబాద్ కి పెద్ద స్థాయిలో పాడి భూములు మరియు నీటి వనరులు ఉన్నాయి, అలాగే గ్రామీణ యువతలో వ్యవసాయ అనుభవం ఎక్కువగా ఉండడం, అలాగే పెద్ద నగరాలు అనేటువంటి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటివి మనకి అందుబాటులో ఉండడం. ఇక ఉపాధి అవకాశాలు చూసినట్టయితే మనకి 1500 నుంచి 2000 కోళ్ల నిర్వహణకి మనకి 4 నుంచి 5 వ్యక్తులకు ఉద్యోగ అవకాశము, ఉపాధి అవకాశం లభిస్తుంది. అలాగే గుడ్లు ప్రాసెసింగ్ ప్రక్రియ మరియు వాటిని అమ్మకము, అలాగే వాల్యూ అడిషన్ చేయడము, అలాగే గుడ్ల ప్రాసెసింగ్, ప్యాకింగ్ మరియు ఫ్రోజన్ చికెన్, అలాగే ఆరోగ్యకరమైన మరియు ఆర్గానిక్ కోడి ఉత్పత్తులు, అలాగే సర్వీస్ ప్రొవైడర్ అవకాశాలకు వచ్చేసరికి మనకి వెటర్నరీ సేవలు, ఫీడ్ కౌన్సిలింగ్, అలాగే పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్ సేవలు మొదలైన వాటిలో మనకు ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. అలాగే మార్కెట్ అండ్ ట్రేడ్ కి సంబంధించి అందుబాటులో ఉన్న షాండీలు, వీకెండ్ మార్కెట్స్ కాకుండా పెద్ద మార్కెట్లకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనకి దీనికి సంబంధించిన పెట్టుబడి ఖర్చుల వివరాలు చూసినట్టయితే 500 బర్డ్స్ తో 1 యూనిట్ పెట్టడానికి డే ఓల్డ్ చిక్స్ 500 కావాలి, వాటి ఖర్చు 15,000 రూపాయలు, అలాగే పౌల్ట్రీ షెడ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 80,000 రూపాయలు, అలాగే ఫీడ్ 8 వారాల కోసం 40,000 రూపాయల ఖర్చు, అలాగే వ్యాక్సినేషన్, మెడిసిన్ మొదలైనటువంటి వెటర్నరీకి సంబంధించిన సేవల కోసం మనం 10,000 రూపాయలు, అలాగే ఇతరత్ర ఖర్చులు 5,000 వేసుకున్నట్టయితే మొత్తం 150,000తో 500 బర్డ్స్ తో మనం పౌల్ట్రీ పరిశ్రమని స్థాపించవచ్చును. ఆదాయం మనకు 8 వారాలలోపు వస్తుంది. ఆదాయం వివరాలు చూసినట్టయితే బ్రాయిలర్ విక్రయము 500 బర్డ్స్ 1 కేజీకి 180 రూపాయలైనా కూడా మనకు 90,000 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే గుడ్లు విక్రయాలు చూస్తే 150 గుడ్లు వస్తాయి అనుకున్న 150 x 5 రూపాయలు 1 గుడ్డుకు ధర వేసుకున్నప్పుడు మనకి 750 రూపాయలు అవుతుంది. ఆ విధంగా మొత్తం టోటల్ ఇన్కమ్ 8 వారాలలోపు 90,750 రూపాయలు వస్తుంది 500 బర్డ్స్ తో మనం పరిశ్రమ ప్రారంభించినట్టయితే.
ఇక లాభాలు చూసినట్టయితే 90,750 రూపాయలు ఆదాయము, దీనికి అయ్యే పెట్టుబడి ఖర్చు 1,50,000. మనకి ఈ 6 నుంచి 7 వారాల్లో మనకు వచ్చే 5

ఇందులో బర్డ్స్ తోటి స్టార్ట్ చేసిన పౌల్ట్రీ పరిశ్రమ నుంచి మనకు వచ్చే ఆదాయము పెట్టుబడి పోను 59,250 రూపాయలు మనకు నికరంగా మొదటి సైకిల్లో లాసే వస్తుంది. కానీ ఇది వరుసగా 2-3 సార్లు కంటిన్యూగా చేయడం వల్ల పెట్టుబడి ఖర్చు 150,000 మనకు వచ్చిన ఆదాయం 90,750 అంటే 59,250 రూపాయలు మనకు నష్టం వస్తుంది నికరంగా మొదటి సైకిల్లో. కానీ ఇదే కంటిన్యూస్ గా 2-3 సైకిల్స్ అంటే మరొక 6-8 వారాలు ఇంకొక 2 సార్లు మనం కొనసాగించినట్టయితే అప్పుడు ఈ పరిశ్రమ లాభాల్లోకి ఎంటర్ అవుతుంది. దీంట్లో విజయ సూత్రాలు పౌల్ట్రీ పరిశ్రమలో ముఖ్యంగా మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే నాణ్యమైన కోడి పిల్లలను ఎంచుకోవాలి, తర్వాత సరైన పోషకాలు ఇచ్చే ఫీడ్ను తయారు చేసుకోవాలి, అలాగే పరిశ్రమను వ్యాపార దృష్టితో చేయాలి, అలాగే స్థిరమైన మార్కెట్ కనెక్టివిటీ పెంచుకోవాలి. వాటికి సంబంధించిన అగ్రిమెంట్లు మనం చేసుకోవడం ద్వారా మనం ఖచ్చితమైన విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోళ్ల పరిశ్రమ భారతదేశంలో ప్రత్యేకంగా గ్రామీణ రంగంలో ఉపాధి సృష్టికి ఒక ముఖ్యమైన రంగంగా ఉంది. వ్యవసాయం తర్వాత ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో యువతకు ఇది తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్ మరియు త్వరిత లాభపు అవకాశం కలిసి ఉన్నదైనందువల్ల మనకిది మంచి వ్యాపార రంగం. అలాగే సరైన శిక్షణ, మార్కెట్ లింకేజ్, సహకార పథకాలు ఉంటే యువతకు స్వయం ఉపాధి అవకాశాలకి ఇది ఒక మంచి అవకాశం. ఈ పౌల్ట్రీ పరిశ్రమల ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి మాత్రమే కాకుండా స్థానిక ఆర్థిక అభివృద్ధి, కుటుంబ ఆదాయం పెంపు మరియు మనకి వాల్యూ చైన్ లో కూడా వాల్యూ అడిషన్ పెంచడానికి ఒక ముఖ్యమైన అవకాశంగా ఉంటుంది. ఇక ఆదిలాబాద్ లో ఒక 500 కోళ్లతో ఒక పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకి ఆర్థిక విశ్లేషణను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాము. మనకి పౌల్ట్రీ యూనిట్ లో అనగా కోళ్లు కోసం పెంచేది అలాగే మాంసం కోసం పెంచేదిగా 2 రకాలుగా ప్రధానంగా ఉంది. ఒక 500 బర్డ్స్ తో మనం బ్రాయిలర్ యూనిట్ స్థాపించినట్టయితే దీంట్లో ముఖ్యమైన నిర్ణయం మనకి కోళ్ల కోసమా గుడ్ల కోసమా అనేది ముఖ్యమైనది మొదటి నిర్ణయం. తర్వాత ఇది దాని స్థలం కాకుండా మనకు అయ్యే ముఖ్యమైన ఖర్చు ఏంటంటే పౌల్ట్రీ షెడ్ స్ట్రక్చర్ కోసం 100,000 రూపాయలు, అలాగే ఎక్విప్మెంట్ దానికి సంబంధించిన ఫీడర్స్, డ్రింకర్స్, నెట్స్ ఒక 20,000 రూపాయలు, బ్రూడింగ్ హీటర్ లైటింగ్ పర్పస్ కోసం పెట్టే ఖర్చు 15,000 రూపాయలు, అలాగే వాటర్ స్టోరేజ్, ఫెన్సింగ్ కోసం 10,000, ఇతరత్ర ఖర్చులు టూల్స్, క్లీనింగ్ కోసం 5,000 రూపాయలు, మొత్తం 150,000 రూపాయలు. ఇందాక చెప్పినట్టు మొదటి సైకిల్ పూర్తయిన తర్వాత మనకి వచ్చే ఇన్కమ్ నికరమైన మొత్తం పెట్టుబడి చూసినట్టయితే 93,000 ప్లస్ స్థిర ఖర్చు 150,000 ఒక 2,43,000 అవుతుంది. దీంట్లో నుండి ఉత్పత్తి వివరాలు చూసినట్టయితే మనకి 8 వారాల్లో మనకు ఆదాయము వస్తుంది. 500 పక్షుల్లో ఒక 90% మనకు సక్సెస్ రేట్ చూసినప్పటికీ 450 బర్డ్స్ తీసుకుంటే 450 బర్డ్స్ ఇంటూ ఒక బర్డ్ సగటున 1.6 కేజీలు అనుకుంటే 720 కేజీలు అవుతుంది. మనకి 720 కేజీలు ఇంటూ కేజీ 180 రూపాయలు ధర అనుకుంటే మార్కెట్ ధర 1,29,600 రూపాయలు వస్తుంది. ఇది ఒక సైకిల్ పూర్తి చేసినప్పుడు. మనకి ఒక్కే సైకిల్లో వెంటనే ఆదాయం రాదు. ఇలాంటివి 2 లేదా 3 సైకిళ్లు మనం విజయవంతంగా పూర్తి చేస్తే పౌల్ట్రీ పరిశ్రమ లాభాల్లోకి అడుగు పెడుతుంది. ఇందులో ముఖ్యమైనది మనము బ్రాయిలర్ ఉత్పత్తి చేయాలా, లేయర్ ఉత్పత్తి చేయాలా, కోడి మాంసం కోసం పౌల్ట్రీ పరిశ్రమ నడపడమా, లేకపోతే గుడ్ల ఉత్పత్తి మరియు వ్యాపారం కోసమా, ఇవి 2 చూసినప్పుడు ఇందులో ఈ ప్రధానమైనవి ఉన్నందువల్ల బ్రాయిలర్ ఉత్పత్తి అనేది మాంసం కోసం కోళ్ల పెంపకం, లేయర్ ఉత్పత్తి అనేది గుడ్ల కోసం కోళ్ల పెంపకం. ఈ 2 విధానాల మధ్య పెట్టుబడి ఖర్చులు, ఆదాయము, లాభదాయకత మరియు రిస్క్ పరంగా గణనీయమైన తేడాలున్నాయి. అందుకే వ్యాపారం ప్రారంభించే ముందు మనము తులనాత్మకంగా 2 మధ్య కంపారిజన్ చూడడం అవసరం, ఆర్థిక కంపారిజన్. మొదటగా బ్రాయిలర్ మరియు లేయర్ యొక్క ప్రాథమిక తేడాలు చూద్దాము. ఉత్పత్తి లక్ష్యం మనం బ్రాయిలర్ లో మాంసం కోసం, అదే లేయర్ లో గుడ్ల కోసం. అదే ఉత్పత్తి కాలం బ్రాయిలర్ ఏమో 6-8 వారాలు, లేయర్లేమో 18-72 వారాల సమయం కావాలి. పెట్టుబడి తిరిగి వచ్చే సమయం మనకి బ్రాయిలర్లో త్వరగానే వస్తుంది, కానీ లేయర్లో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలాగే నిర్వహణ ఏది సులభం అంటే మనకి బ్రాయిలర్ నిర్వహణ అనేది తక్కువ ఖర్చుతో తక్కువ కష్టంతో చేయవచ్చును, లేయర్ నిర్వహణ ఎక్కువ కష్టతరంగా ఉంటుంది. అలాగే రిస్క్ స్థాయి చూసినట్టయితే బ్రాయిలర్లో మధ్యస్థమైన రిస్క్ ఉంటుంది, అలాగే లేయర్ ప్రొడక్షన్లో కాస్త ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే ఆదాయ స్వరూపం చూసినట్టయితే బ్రాయిలర్లో ఒకేసారి వస్తుంది, అదే లేయర్లో ఎప్పుడు కంటిన్యూస్ గా గుడ్లు అమ్మిన కొద్దీ మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. షెడ్ నిర్మాణం కోసం బ్రాయిలర్ 500 కోళ్ల కోసం 1,00,000 రూపాయల షెడ్ అయితే అవసరమైతే లేయర్ గుడ్ల కోసం 500 కోళ్ల కోసం 150,000 రూపాయలు అవసరమవుతుంది. అలాగే పరికరాలు చూసినట్టయితే బ్రాయిలర్ పౌల్ట్రీలో 20,000 రూపాయలు అయితే లేయర్ పౌల్ట్రీలో 40,000 కావాలి. అలాగే బ్రూడింగ్, లైటింగ్ ఏర్పాట్ల కోసం బ్రాయిలర్ 15,000 రూపాయలు అయితే లేయర్ 30,000 రూపాయలు అవసరం.
అలాగే మొత్తం స్థిర పెట్టుబడి బ్రాయిలర్ 500 కోళ్ల పరిశ్రమ కోసం 150,000 అవసరమైతే

0: లేయర్ 250,000 రూపాయలు అవసరం. అలాగే ఆపరేటింగ్ ఖర్చు చూసినట్టయితే బ్రాయిలర్ ఒకరోజు వయసున్న కోళ్ళు వాటి కోసం 16,000, అలాగే ఫీడ్ పర్పస్ కోసం 54,000 రూపాయలు, అలాగే మందులు వ్యాక్సిన్ కోసం 6,000 మరియు లేబర్ కరెంటు కోసం 14,000, ఈ విధంగా 90,000 రూపాయలు అవుతుంది. అదే లేయర్ లో ఇదే ఖర్చు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనకి 365,000 అవుతుంది. ఇందులో ప్రధానమైనది ఫీడ్, అలాగే మనకి మందులు వ్యాక్సిన్ లేబర్ ఖర్చు, మిగతా అన్ని కూడా లేయర్ పరిశ్రమలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఉత్పత్తి మరియు ఆదాయం వివరాలు చూస్తే బ్రాయిలర్ లో ఒక కోడి బరువు 1.6 కేజీలు అనుకున్నా సరాసరి మార్కెట్ ధర 180 రూపాయల కిలో అనుకున్నా మనకి 90% సర్వైవల్ రేట్ అనుకున్నా 450 పక్షులు ఇంటూ 1.6 కేజీ 720 కిలోలు, 720 కిలోలు ఇంటూ మనకి 180 రూపాయల కిలో అనుకుంటే 129,600 రూపాయల ఆదాయం వస్తుంది. అదే లేయర్ లో కోడి గుడ్లు, ఎన్ని గుడ్లు ఒక కోడి సంవత్సరానికి పెడుతుంది అంటే 280 వరకు పెట్టే అవకాశం ఉంది. మొత్తం గుడ్లు 500 × 280 140,000 రూపాయలు, సగటున ఒక గుడ్డు ధర 5 రూపాయలు వేసుకుంటే మనకు గుడ్ల నుంచి వచ్చే ఆదాయం 7,00,000 రూపాయలు వస్తుంది. 140,000 × 5 7,00,000 రూపాయలు. అలాగే ఇతరత్ర కోళ్ళ నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా 50,000 వరకు ఆదాయం వస్తే మనకు మొత్తం ఆదాయం 7,50,000 రూపాయలు ఆదాయం వస్తుంది. మొత్తం బ్రాయిలర్ లో లాభం చూసినట్టయితే నికరంగా 39,600 ఒక సైకిల్ పూర్తయ్యేసరికి, అదే లేయర్ లో ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి 385,000 ఆదాయం వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా దృష్ట్యా సరైన ఎంపిక ఏదని చూసినట్టయితే బ్రాయిలర్ లో అనుకూలత తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు, త్వరితంగా ఆదాయం వస్తుంది, చిన్న స్థాయి యువతకు సరైనది. అదే లేయర్ అనుకూలత చూసినట్టయితే ఇది దీర్ఘకాలిక వ్యాపారం, దీనిలో స్థిరమైన ఆదాయం వస్తుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల కోసం ఇది అనుకూలమైనది.
1: ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ప్రసంగాన్ని ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా వినాలనుకున్నా ఇది శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు నుండి మీ దోస్తులకు చుట్టాలకి వినిపించండి. మీరు అందరి ఇన్నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.
2: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్ష గానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలుగా వస్తుంది. మరి కొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

నైతం షేక్ తో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఈ కార్యక్రమం ఈయల రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈల రాత్రి 9:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్ర బుద్దే గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. షామ్మే గజల్ కార్యక్రమంలో షుమోన రాయ్ బిశ్వాస్ పాడిన గజల్లు వింటారు. ఈల రాత్రి 9:45 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఈయల రాత్రి 10:00 ప్రసారమవుతుంది. ఇవి ఈయల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 7:15 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో తెలంగాణలో బాల సాహిత్య వికాసం, స్వీయ అనుభవాలు గురించి ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో ముచ్చట ఉంటది మొదటి భాగం. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతిరెడ్డి. ఇదైనాక పెత్రమాస ఎంగిలిపూల బతుకమ్మ, మంచిర్యాల వాసి సూదిరెడ్డి స్నేహలత అచ్చమైన తెలంగాణ యాసలు అందించిన ప్రసంగం వింటారు. ఆ తర్వాత 8:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్ర బుద్దే గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక 8:45 సింగిడి కార్యక్రమంలో కోరిన సినిమా పాటల్ని వింటారు. రేపొజామట్టు 5:00 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని వింటారు. ఆ తర్వాత 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టీలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపొజామట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం, ఇంకా జైనాథ్ మండలం అడ గ్రామానికి చెందిన ఉగ్గిరాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం వింటారు. ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇదైనాక క్యాబేజీ కాలీఫ్లవర్ సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఇక 7:45 దిల్ పసంద్ లో హిందీ సినీ గీతాలను వింటారు. ఆ తర్వాత వెంటనే 8:00 హుషారులో కోరిన సరదా సినీ గీతాలతో సందడి చేసే హుషారు కార్యక్రమంలో కోరిన తెలుగు పాటల్ని వింటారు. రేపు రాత్రి 9:30 కథానిక కార్యక్రమంలో పాడితల్లి డాక్టర్ ఉదారి నారాయణ కథానిక వింటారు. 9:45 ఇగ ఇనున్రి ఎన్నికటి గ్రామ పాలన గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళ నలివేల రాజవతో ముచ్చట ఉంటది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఇక రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు ఆనంద్ మఠ్ హిందీ రేడియో నాటకం మొదటి భాగం వింటారు. రచన వంకించంద్ర చట్టోపాధ్యాయ, రేడియో నాటకీకరణ విశ్వప్రకాశ్ దీక్షిత్ భటుక్, నిర్వహణ సుదర్శన్ కుమార్. ఇక రాత్రి 10:30 మధురి మలోహా అయిన పాటలు కూడా ఉంటాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10. మరికొంచెం సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్, విజయవాడ

అవుతుందని చెప్పారు. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ మళ్లీ నూతనంగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 4.65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్ల పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఇప్పటికే అనుమతి లభించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగంలో సుమారు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,000 కోట్ల రూపాయల విలువగల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో వచ్చే నెల 19 నుంచి 4 రోజుల పాటు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 85వ సదస్సు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ఐఐటి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను ఆ చర్చలో భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాధార పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం సచివాలయం నుంచి శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రైతులతో కూడా ముచ్చటిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల సంస్థలు వంటి రాజ్యాంగ వ్యవస్థలను తప్పుబడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వాస్తవాలను గ్రహించి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగించడాన్ని, వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ భరించలేకపోతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి కలిగే మేలును, కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు కోరారు. ఆ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రం అందజేశారు. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనుల హక్కులు పరిరక్షించవలసి ఉందని ఆయన అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు, భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం తదితర సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని ఆయన గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ప్రాంగణాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానేబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని గవర్నర్ తమ సందేశంలో ఆకాంక్షించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతామని, 20-26 తేదీల మధ్య తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. కాగా పాఠశాలలకు ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 22 వరకు సెలవులు ప్రకటించింది.
దేశానికి నైపుణ్యం గల సాంకేతిక నిపుణులను అందించిన

0: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి 68వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ పూర్వ విద్యార్థి పద్మశ్రీ పురస్కార గ్రహీత చంద్రమౌళి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మాకు ఆకాశ్ ప్రాజెక్టు మొత్తం డిజైన్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ డెలివరీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నా ప్రాజెక్ట్ డైరెక్టర్షిప్ లో జరిగింది. సో మొన్న ఆపరేషన్ సింధూర్ లో దాన్ని వాడడం వల్ల నాకు మంచి అంటే ఈ టీమ్ ఆకాశ్ సెల్లార్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మన కంట్రీలో మన అసెట్స్ అన్నింటినీ డిఫెండ్ చేసింది. ఇప్పుడు ఎన్ఐటి నుంచి పద్మశ్రీ రావడం అనేది చాలా లేదు, ఇంతవరకు లేనట్టుంది. దాని వల్ల మన కంట్రీకి కూడా యూస్ఫుల్ అయింది పద్మశ్రీ వచ్చింది.
0: త్వరలో నిట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్ నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధి డాక్టర్ రమ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు జరుపుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ కింద అందిస్తున్న రాయితీలతో సోలార్ ప్లాంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే వినియోగదారులకు సూచించారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: పీఎం సూర్యఘర్ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ కు 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ కు 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా 78,000 సబ్సిడీ. అర్హత, సాంకేతిక ప్రమాణాలు, పథకం నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ లభిస్తుంది.
0: జనగామ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అధికారులను ఆదేశించారు. జనగామ మండలంలోని షామీర్పేట గ్రామంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఈరోజు సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అన్ని శక్తి ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాబార్డ్ మైభారత్ సహకారంతో నిఫ్ట్ హైదరాబాద్ నిర్వహించే ఖాదీ 5K రన్ ఈరోజు పూర్తయింది. భారతీయ వస్త్ర సంస్కృతిని, చేనేత గొప్పతనాన్ని యువతకు చేరువ చేసేందుకు విద్యార్థులు ఈ రన్ను చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి కోమటి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మన పురాణాలు. జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మాంగద చరిత్ర చిందు యక్షగానం నాలుగవ భాగం వింటారు. ఈ కథ వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ధర్మాంగద చరిత్ర అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శించే అత్యంత ప్రజాదరణ పొందిన చిందు యక్షగానం నాటక రూపాలలో ఒకటి. ఈ కథ ప్రధానంగా భక్తి మరియు నైతిక విలువల గురించి చెప్తుంది. ఇందులో కళాకారులు వివిధ పాత్రల వేషధారణలతో రాత్రంతా గ్రామీణ వేదికలపై రచ్చబండల వద్ద ప్రదర్శిస్తూ ఉంటారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య వంటి ప్రముఖులు ఈ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిండ్రు. ఇప్పుడు విందాం నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మాంగద చరిత్ర చిందుయక్షగానం 4వ భాగం.
2: శ్రీ శారదాంబాదేవికే శ్రీ శారదాంబాదేవికి దాసుడనై శరణు చేతు ధరణిలో బొగుడల్ దోషంబుళ్ళ నిద్రుంచవే వాసిగా జగదాంబ.

0: ಧರ್ಮಂಗದ ಚರಿತ್ರ ಯಕ್ಷಗಾನಂ ಸತ್ಯಾವತಿ ಪರಿಣಯಮಾಡಿ ಅತ್ತಮಾಮ ಗೃಹಸ್ಥಲಾನಿಕಿ ವೆಲ್ಲುಟ ನಾಲ್ಗವ ಭಾಗಂ. ವಿನುಪಂಚುವಾರು ಪ್ರಧಾನ ಕಥಕುಡು ಗಜ್ಜಲ ರಾಜೇಶ್ವರ್, ಗಜ್ಜಲ ಪರಮೇಶ್, ಗಜ್ಜಲ ಶ್ರೀನಿವಾಸ್, ಗಜ್ಜಲ ಶಂಕರ್, ಗಜ್ಜಲ ಚಿನ್ನರಾಜೇಶ್ವರ್, ಪಿಲ್ಲಿಟ್ಲ ಅಮೂರ್ತಿ, ಗಡ್ಡಂ ನಟರಾಜ್, ಗಡ್ಡಂ ರವಿ, ಯಾದಮ್ಮ, ಶಕುಂತಲ.
1: ಹಾ ದೈವಮ್ಮ, మా యొక్క జననీ జనకుడైనా ఇప్పుడు కళ్యాణము చేశారు, కానీ బ్రాహ్మణును మంత్రికులను నా యొక్క వినివింపడ పంపిస్తామని చెప్పి మా తండ్రి అన్నాడు. రాగరాగనే ఆ యొక్క బ్రాహ్మణోత్తములు పెళ్లి ఉన్నదని చెప్పి అతను వెళ్ళిపోయాడు. మరి మంత్రికుడు వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా బుక్కదారను, అత్తమామ ముఖము చూడలేదు, నా భర్తాలను ముఖము చూడలేదు, నేను ఎక్కడ వెళ్ళాలి దైవమా?

వాప అన్న రక్షక, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ యొక్క గృహములైనా ఉన్నాయి, కానీ ఏ గృహముకు వెళ్ళాలి, ఎక్కడ నేను అత్తాని చెప్పి పిలాలి, మా

మేడలు మిద్దెలు భవంతులు తనగనక వస్తువులు ఎన్నో అగుపడుతున్నాయి. కానీ మరి ఏ మేడకు వెళ్ళాలి, ఏ మిద్దెకు వెళ్ళాలి, ఏ భవనముకు వెళ్ళి అమ్మా అత్తాయిలని చెప్పి నేను పిలాలి? వారి మోము నేను చూడపోయితే నా మోము వారు చూడపాయి.

దైవమా, ఎక్కడికి వెళ్ళాలను? చీకటో వెన్నెలో, వెన్నెలో పగలో రాత్రి అన్నట్టుగా నేను యవ్వనా స్త్రీని యొక్క అడవిలో నుంచైనా వెళ్ళుతున్నాను, నాకైనా ఎవరు అగుపడతలేరు దైవమా. మరి నీ చూ

0: నేనైనా ఒంటరిగా బొక్కతానని వెళ్ళా
1: వెళ్ళావు,
0: కాని మా యొక్క అత్తాయిల గృహము ఎక్కడ ఉంటాదో
1: ఉంటారు,
0: మా మామగారు ఎక్కడ ఉంటారు
1: ఉంటారు.
0: అమ్మ నీవి ఇక్కడ నాకు అగుపడ్డావు తల్లి, నా యొక్క పతినైనా చూపినా నీకు చాలా పుణ్యం ఉంటున్నది తల్లి.
1: ఉంటున్నావా తల్లి?

0: నేను నీకు ఏమి చెప్పాలి తల్లి? నీకు చెప్పుదామన్నా నా యొక్క నాలుకైనా తడబడుచున్నాయి తల్లి.
1: ఎందులో కనగా నువ్వు చెలికాంతం.
0: అవును,
1: నీకు ఏమి తెలియదు.
0: అవును,
1: నేను ఏమని చెప్పాలని అంటున్నా.
0: అవునవును.

0: రావు తల్లి.
1: నీకు దొంగతనమేమిటి? నీవు దాయకుండగా నాకు చెప్పండి తల్లి, చెప్పినా నీకు పుణ్యం ఉంటాది.
0: ఆ విధముంటున్నావా తల్లి? ఏగా తల్లి కచ్చా.

0: నీకు వజ్రములు వైడూరుములు కెంపులు ఉరవరత్నము దాటినట్టు సొమ్ములు ఇస్తున్నారు తల్లి. నీకు మణిమణి భూషణములు ఇస్తున్నాను. నీవైన గాని నాకు పతిని చూపెట్టు తల్లి.
1: అమ్మా ఒక మాట
0: చెప్తావాదమ్మాదములకు 10,000 వందనములు తల్లి.
1: అమ్మా ఒక మాట చెప్తావు వింటున్నావా?
0: చెబిటి
1: ఆ యొక్క మాట చెప్తామంటే నా యొక్క నాలుకైనా తడబడుచున్నది.
0: ఎందులకు?
1: మీ యొక్క అత్తైలైన ధర్మావతి, మీ యొక్క మామైన ధర్మం కదా మహారాజు, గర్భవాసం మందు జన్మించినది ఏమిటంటే నీకు తెలుసునా?
0: ఏమిటమ్మా?
1: ఆ యొక్క నాగరాజు జన్మించిన తల్లి పదిన చూపితే.

0: పతి అనగా ఎలాంటిగా ఉంటాడంటే ఆ యొక్క ఇరువురి దంపతులకైనా ధర్మంగా మహారాజు ధర్మావతి గర్భవాసం అందు జన్మించింది నాగరాజు.
1: నాగరాజు.

0: సరే తల్లి, నా యొక్క పతిగాడు అతడు ధర్మాంగద మహారాజుకు
1: ధర్మావతికి
0: నాగసర్పము జన్మించాది.
1: అవునవును తల్లి,
0: మీ యొక్క తల్లి వారింటికి నీవు వెళ్ళు, అక్కడికి వెళ్ళినా నీవు ప్రయోజనం
1: ఏమి లేదు తల్లి. ఈ యొక్క అడవి అరణ్యమైన పట్టుకుని వెళ్ళినా మీ యొక్క అత్తవారి గృహమైనా కనిపిస్తాది, వెళ్ళు తల్లి.
0: నిజమా?
1: అవును.
0: సరే

దేవేశ్వర అధీన దయాల ఆపాతకాల మాందవ అపాన్న రక్షక, మా యొక్క తండ్రి ఎంత ఎడ్డివాడు పిచ్చివాడు, మా యొక్క తండ్రి సుగా కత్తి కటారికి పెళ్లి చేసి నన్ను పంపించాడు. వారు

0: ఓహో, ఎవరో కాని ఇక్కడ అగుపడుతున్నారు. మరి అతను మంత్రి కూడైనా చెప్పాడు, అమ్మా అగో మీ యొక్క అత్తాయిల గృహము గదే, అక్కడికి వెళ్ళి మీ యొక్క అత్తాయిల పాదములు పట్టుకొని చెప్పన్నారు. సరే ఇక్కడ మా అత్తాయిలని కావచ్చు, ఆమె సన్నిధానికి వెళుతున్నా. అత్తాయిలా
1: అమ్మా, మీరు ఎవరు కావచ్చు తల్లి?
0: ఆ

0: ఎవరమ్మా మీ
1: యొక్క పాదములకైనా పదివేల వందనలు తల్లి.
0: అమ్మా మీరెవరు కావచ్చు, నాకు కుమారుడు లేరు, కుమార్తెలు లేరు. అత్త ఇలా నీ యొక్క పాదపుత్రములకైనా ఇదే దండ ప్రమాణం స్వీకరించుతానని పలుకుతున్నావు తల్లి. నీవెవరు కావచ్చును?
1: దండము.

0: అవును.
1: మీరు ధర్మము తప్పని వారు,
0: అవును.
1: తలకి బొంకని వారు,
0: అవును.
1: అసాధ్యం అడని వారు తల్లి,
0: అవును తల్లి.
1: మాకైనా గాని మా యొక్క తండ్రి పెళ్లి చేశాడు, మీ సన్నిధానికి వచ్చాను, ధర్మావతి కుమారునికి లగ్నం అని చెప్పి బ్రాహ్మణులు మంత్రికులు వచ్చారు, మాకు పెళ్లి చేసి మీ సన్నిధానికి మమ్మల్ని పంపి ఉన్నారు అత్తాయిల.
0: ఏమి తల్లి, నాకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు తల్లి, నా యొక్క భర్తల నుంచి చూపించమని పలుకుతున్నావు, ఎక్కడ ఉన్నాడమ్మా?
1: కోమాలీనా.

తల్లి. ఎందుకనగా మా మామగారికి తెలుసు ఉండవచ్చు, ఒకవేళ నీకు తెలియకున్నా మా మామగారికి అయితే తెలుసు ఉండవచ్చు. అమ్మా ఇంకా చెప్పాలనా?

0: ఇంతవరదాకైనా ఆ యొక్క అత్త వద్దకి వచ్చి కూడలేని నా యొక్క పతినైనా చూయించుమని పదే పదే వేడుకునగా ఇంతవరకైనా సత్యవతి ధర్మవతి కథ ఇక్కడి దాకా జరిగింది. నాలుగో భాగం. ప్రధాన కర్తకుడు గజ్జల రాజేశ్వర్, గజ్జల పరమేశ్వర్, గజ్జల శ్రీనివాస్, గజ్జల శంకర్, గజ్జల చిన్నరాజేశ్వర్, పిల్లిట్ల అమూర్తి, గడ్డం నట్రాజ్, గడ్డం రవి, గజ్జల యాదమ్మ, గజ్జల శకుంతల, గ్రామం ముక్తాపూర్.
1: సత్యతుల శిరోహా.

0: ఇప్పటిదాకా మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించిన ధర్మాంగద చరిత్ర చిందు యక్షగానం నాలుగవ భాగం విన్నారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
4: బడ్జెట్ రెడీ అయిందా?
3: 5,000 మిగిలాయి.
4: కొత్త చీర తీసుకుంటావా?
3: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
4: ఇంకోటి?
3: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే,
3: ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బీఐ అంటోంది
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంతటితో ఇలాంటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. రేపొజామట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మొదటి భాగం, ఇంకా జయనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గిరాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతాలు. కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ కొత్తగూడ గ్రామానికి చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలు రెండవ భాగం విందాం.
1: గొల్లవామ ఒక్కతూ బయట పోగా శ్రీకృష్ణుడు ఎదురై ఆమెకు ఇచ్చేస్తున్నాని ఈ పాటలో అర్థం వస్తున్నది.

ఆ యొక్క కృష్ణుడు గుళ్ళబామల్ని ఏడిపించగా అమ్మ ఏమంటది, కొడుక ఈ కొంటె పనులు చేస్తున్నావు, ఈ కొంటె పనులు చేయబోకుము, ఆడవాళ్ళ చీరలు దోచుట గాని, బోనకుండలు ఎంగిటి చేయడం గాని, వెన్నెముద్దలు దొంగలించడం గాని, దొంగతనాలు చేయడం కాని ఇటువంటి పనులు చేయకు అని తల్లి కొడుకు చెప్తున్నది.

ఈ గొల్లబామ నీళ్లకు పోగా శ్రీకృష్ణుడు ఎదురై ఆమెను అడుగుతున్నాడు. ఓ బామ కొన్ని నీళ్ళు అడుగుతున్నాడు, నిలిచుండు.

ఇప్పటిదాకా జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ కొత్తగూడ గ్రామానికి చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకప్పు కోలాటం పాటలు రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఇయలటి జానపద గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. యువతకు అక్కడికొచ్చే సమాచారం.

ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో గల ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ టంగుటూరి వెంకట నరసింహారావు తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోపు 10వ తరగతి ఉత్తీర్ణులు, ఫెయిలైన వారికి 2-వీలర్ మెకానిక్ 30 రోజులు, సీసీటీవీ ఇన్స్టలేషన్ 14 రోజుల శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత 15 అక్టోబర్లోపు సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ 26 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

0: ఇప్పుడు ఇంకో సమాచారం. బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి దరఖాస్తుల గడువును ప్రభుత్వం 15 వరకు పొడిగించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేసిన్రు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పథకం కింద 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఫాల్ సీజన్కు దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుండగా 15 వరకు పొడిగించినట్టు తెలిపిన్రు. అర్హులైన విద్యార్థులు వెబ్సైట్ http://www.telangana-epass.cgg.gov.in ను సందర్శించాలని కోరిన్రు. ఇప్పుడు ఇంకో సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొట్టె గణేశ్వరరావు తెలిపినారు. హరే కృష్ణ మూమెంట్ చారిటీస్ ఫౌండేషన్ కంపెనీలో 67 ఖాళీలు, ఆదర్శ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 34 ఖాళీలు ఉన్నాయని తెలిపినారు. ఎంపికైన అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉద్యోగాలు చేయాల్సి ఉంటుందన్నారు. బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్, ఎంప్లాయ్మెంట్ కార్డు, 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరు కావాలని సూచించారు. ఇది ఇయలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 వస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌనికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

0: ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరుచేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికి, నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
1: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and the mutual confidence come together. That is the true spirit of the Tarangsha. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate, strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
2: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the United
0: ఆఫ్రికా ఖండానికి భారత్ నాలుగవ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $100 బిలియన్ చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27ను ఈరోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపైన ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి

0: డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జెపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్. రైతులకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లు నిలిపించే కార్యక్రమం. యువసం ఒకటే కాదు, తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి శనివారం ఉన్నట్టే ఇవాళ కూడా 2 ముచ్చట్లు తెచ్చిన. ఒకటి, కంది పంట ప్రాసెసింగ్ మరియు ఎగుమతి అవకాశాలు. వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట. తర్వాత రైతాంతరంగంలో మేకల పెంపకంలో అనుభవాలు. గుడిహాత్నూర్ మండలం సీతాగొంది గ్రామ రైతు నైతం షేకుతో ముచ్చట. ఈ ముచ్చట్లను ఇనే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే. ఎక్కువ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 73% ఉన్నది. జిల్లాలో గంటకు 4 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి 34 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 24 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
5: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా?
3: 16 అనాల నిజం.
6: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్. 100.2 FM.

0: మనస్సు నిండ మీరింటారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగలిందాం.
1: కంది పంట ప్రాసెసింగ్ మరియు ఎగుమతి అవకాశాలు వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుమారస్వామితో ముచ్చట పెట్టింది టి సౌమ్య.
2: నమస్కారం సార్.
3: నమస్కారం మేడం.
2: అయితే సార్, కందుల పంటకు తెలంగాణలో ఎందుకు ప్రాధాన్యం ఉందంటారు?
3: కందులు మన ఆహారంలో ముఖ్యమైన పప్పుధాన్యం. వీటిలో ప్రోటీన్ తో పాటు పలు పోషకాలు ఉంటాయి. రైతులకు పంట ఆదాయం అందించడంతో పాటు పప్పు మిల్లులు, రవాణా, నిల్వ, ప్యాకింగ్ వంటి రంగాల్లో మనకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే కందులను ముడి ధాన్యంగా అమ్మడం కన్నా నాణ్యమైన కందిపప్పుగా ప్రాసెస్ చేసి విక్రయిస్తే అదనపు విలువను సృష్టించవచ్చు.
2: మరి ఆదిలాబాద్ జిల్లాలో కందుల ప్రాసెసింగ్ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
3: ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి అవకాశం ఉంది. గిరిజన ప్రాంతాల్లో కూడా కందుల విలువ జోడింపు కోసం మన మినీ దాల్ మిల్లులు ఏర్పాటుకు సంబంధించిన నమూనాలు గతంలో అమలయ్యాయి. అలాగే రైతులు, అలాగే రైతు ఉత్పత్తి సంస్థలు, ఎఫ్పిఓలు, స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కలిసి స్థానికంగా కందుల సేకరణ, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ చేపట్టవచ్చు.
2: అయితే కందులను ప్రాసెస్ చేయడం అంటే ఏంటి?
3: కందులని ప్రాసెసింగ్ అంటే పొలం నుంచి వచ్చిన కందులను శుభ్రపరిచి మట్టి, రాళ్ళు, ఇతర మలినాలను తొలగించి తగిన విధంగా ఎండబెట్టి పొట్టు తీసి రెండు ముక్కలుగా విడగొట్టి కందిపప్పు తయారు చేయడాన్ని ప్రాసెసింగ్ అంటారు. అవసరాన్ని బట్టి గ్రేడింగ్, పాలిషింగ్, నాణ్యత పరీక్షలు, ప్యాకింగ్ కూడా చేస్తారు.
2: అయితే కందుల ప్రాసెసింగ్ కు అవసరమైన యంత్రాలు ఏమున్నాయి?
3: దీనికోసం మనకి చిన్న స్థాయి యూనిట్ కు క్లీనరు, గ్రేడరు, డీ హస్కింగ్ యంత్రం, అలాగే స్ప్లిట్టరు, పాలిషింగ్ యంత్రము, తూక యంత్రం, ప్యాకింగ్ పరికరాలు అవసరం అవుతాయి. అలాగే ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి యంత్రాల సంఖ్య మరియు ఖర్చు కూడా మారుతాయి. మొదట చిన్న మినీ దాల్ మిల్లుతో ప్రారంభించి మార్కెట్ పెరిగిన తర్వాత సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకోవచ్చు.
2: అయితే సార్, 100 కిలోల కందుల నుంచి ఎంత కందిపప్పు వస్తుంది మనకు?
3: సహజంగా ఇది కందుల రకాన్ని బట్టి, అలాగే తేమ శాతాన్ని బట్టి, గింజల పరిమాణాన్ని బట్టి, అలాగే ప్రాసెసింగ్ పద్ధతిని బట్టి యంత్ర సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం నిర్దిష్ట ప్రాసెసింగ్ పద్ధతుల ద్వారా సుమారు 73 నుంచి 77 కిలోల వరకు కందిపప్పు రికవరీ అవుతుంది ఒక 100 కిలోల ముడి కంది నుంచి. అయితే ప్రతి మిల్లులో ఇదే ఫలితం వస్తుందని చెప్పలేం గాని మిగిలిన భాగంలో పొట్టు, తునకలు, ఇతర ఉపోత్పత్తులు మనకి లభిస్తాయి.
2: రైతులు కందులను అమ్మే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా?
3: రైతులు మనకి కందులను అమ్మే ముందు కందులను బాగా ఎండబెట్టి రాళ్ళు, మట్టి, చెత్త, ఇతర ధాన్యాలు లేకుండా శుభ్రపరచాలి. తేమ ఎక్కువగా ఉంటే నిల్వలో పురుగులు, బూజు సమస్యలు రావచ్చు. కాబట్టి నాణ్యతను కాపాడుతూ సరైన నిల్వ సదుపాయాల్లో ఉంచాలి. మార్కెట్లో అమ్మే ముందు స్థానిక కొనుగోలుదారుల నాణ్యత ప్రమాణాలు మనం, అలాగే ధరలు కూడా తెలుసుకుంటూ ఉండాలి.
2: రైతులు కందుల నుంచి ఏ విలువ జోడించిన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు అంటారు?
3: కందుల నుంచి సాధారణ కందిపప్పుతో పాటు గ్రేడింగ్ చేసిన ప్రీమియం కందిపప్పు, అలాగే శుభ్రపరిచిన ప్యాకేజ్డ్ పప్పు, త్వరగా వండుకునే పప్పు ఉత్పత్తులు, అలాగే రెడీ టు కుక్ మిశ్రమాలు తయారు చేసుకోవచ్చు. అలాగే పెద్ద స్థాయి పరిశ్రమల్లో కందుల పిండి, పిండి వంట వంటి ఉత్పత్తులకు అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి ఉత్పత్తికి వినియోగదారుల డిమాండ్, నాణ్యత ప్రమాణాలు, పెట్టుబడి అవసరాలను మనం ముందుగా పరిశీలించుకోవాలి.
2: ఇంకా కందిపప్పును ప్యాకింగ్ చేసి అమ్మడం వల్ల ప్రయోజనం ఎట్లుంటదంటారు?
3: మనకు శుభ్రమైన మరియు సరైన బరువుతో ప్యాక్ చేసిన కందిపప్పును బ్రాండ్ పేరుతో మనం విక్రయించవచ్చు. ప్యాకింగ్ వల్ల నాణ్యతను కాపాడడం, అలాగే వినియోగదారుల నమ్మకాన్ని మనం పెంచడం, రిటైల్ దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్లలో విక్రయించడం సులభం అవుతుంది. అయితే ఈ ప్యాకింగ్, లేబిలింగ్, ఆహార భద్రతను సంబంధించిన నిబంధనలు మనం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
2: అయితే మన తెలంగాణలో కందుల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు?
3: తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపు, ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక విధానాలను ప్రకటించింది. ఇందులో రైతులు, ఎఫ్పిఓలు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడి సామర్థ్యం, ముడు సరుకుల లభ్యత, మార్కెట్ డిమాండ్ బట్టి చిన్న లేదా మధ్యస్థాయి దాల్ మిల్లులను ఏర్పాటు చేసుకునే అవకాశాలను మనం పరిశీలించవచ్చు. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలకు అర్హత, ప్రస్తుత నిబంధనలను అధికారికంగా నిర్ధారించుకోవాలి.
2: అయితే కందుల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందు ఏ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది?
3: మేడం, ఇందులో ముఖ్యంగా మనం పరిశీలించాల్సింది ఏంటంటే, ముందుగా మన పరిసర గ్రామాల్లో ఎంత కందులు ఉత్పత్తి జరుగుతుంది, ఇది మొదటి అంశం. అలాగే ఒక ఏడాది పొడవున ముడి సరుకు అందుబాటులో ఉంటుందా లేదా అనేది, దాంతోపాటు సమీపంలో ఎన్ని దాల్ మిల్లులు ఉన్నాయి ఇది వరకే, అలాగే కందిపప్పుకు ఎంత డిమాండ్ ఉంది అనే అంశాలను మనం తెలుసుకోవాలి. యంత్రాల ఖర్చు, విద్యుత్తు, కార్మికులు, రవాణా, నిల్వ, ప్యాకింగ్, రుణ వాయిదాలు వంటి ఖర్చులను లెక్కించి ప్రాజెక్టు నివేదికను తయారు చేసుకోవాలి. కేవలం ప్రభుత్వ సబ్సిడీపై ఆధారపడి యూనిట్ ను ప్రారంభించకూడదు.
2: కందులను ఎగుమతి చేయడం అంటే ఏంటి?
3: కందులను ఎగుమతి చేయడం అంటే మన దేశంలో పండించిన కందులను లేదా వాటితో తయారు చేసిన ఉత్పత్తులను

0: ఇతర దేశాల కొనుగోలుదారులకు విక్రయించడాన్ని ఎగుమతి అంటారు. వీటిలో పొట్టు తీయని ఎండిన కందులు అలాగే కందిపప్పు వంటి ఉత్పత్తులు ఉండవచ్చు. భారతదేశం పప్పు ధాన్యాలను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది. అయితే మొత్తం పప్పు ధాన్యాల ఎగుమతి గణాంకాలను కేవలం కందుల ఎగుమతిగా భావించకూడదు. అంటే అర్థం ఏమిటంటే మనం కొన్ని పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాం, కొన్ని ఎగుమతి చేస్తున్నాం.
1: ఇంకా సార్, కందులకు విదేశాల్లో ఎలాంటి మార్కెట్లు ఉండవచ్చు?
0: కందులకు సంబంధించి విదేశాల్లో డిమాండ్ పరిశీలిస్తే భారతీయ ఆహారాన్ని వినియోగించే ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అలాగే పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉన్న మార్కెట్లు అవకాశాలను కల్పించవచ్చును. ఉదాహరణకు గల్ఫ్ ప్రాంతాల్లోని కొన్ని దేశాలు, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి మార్కెట్లను మనం పరిశీలించవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ఆహార అలవాట్లు మనతో కొంత పోలిక ఉంటుంది. అయితే ప్రతి దేశంలో కందులకు ఉండే డిమాండ్, ధర, దిగుమతి నిబంధనలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారుల నుంచి నిర్ధారిత ఆర్డర్లు మరియు మార్కెట్ సమాచారం వచ్చిన తర్వాతనే మనం ఎగుమతికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలి.
1: ఇంకా కందులను ఎగుమతి చేయడానికి నాణ్యత పరంగా ఎలాంటి ప్రమాణాలు పాటించాలి?
0: ఎగుమతికి సంబంధించి ఎగుమతి ఉత్పత్తిలో మనకి మేజర్ గా ముఖ్యంగా తేమ, మలినాలు, పురుగుల నష్టం, గింజల ఏకరూపత అంటే యూనిఫామ్ గా గింజలు యూనిఫామ్ గా ఉండడం, అలాగే ప్యాకింగ్, నిల్వ, నాణ్యత ముఖ్యమైనవి. వీటితో పాటు కొనుగోలుదారు దేశం నిర్ధారించిన ఆహార భద్రత, పురుగుల మందు, అవశేషాల పరిమితులు అంటే పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎంతవరకు పర్మిషన్ ఉంది ఆ దేశంలో అనేది, అలాగే మొక్కల ఆరోగ్య సంబంధిత నిబంధనలు అంటే ప్లాంట్ క్వారంటైన్ నిబంధనలు ఏమున్నాయి, ఇవి కూడా మనం పాటించాలి. ఉదాహరణకు కొన్ని దేశాలకు పంపే కందులకు ఫైటో శానిటరీ సర్టిఫికేట్ అవసరం కావచ్చు. నిబంధనలు గమ్య దేశాన్ని బట్టి మారుతాయి. మనం ఏ దేశానికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళ నిబంధనలను బట్టి మనం ఎగుమతి చేయాల్సి ఉంటుంది.
1: ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది మార్కెటింగ్ అనేది.
0: అంతే,
1: కందులను ఎగుమతి చేయాలనుకునే రైతులు ఏ సంస్థల సహాయం తీసుకోవచ్చు
0: సార్? కందులను ఎగుమతి చేయాలనుకునే రైతులు వ్యవసాయ శాఖ, అలాగే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలు, అలాగే ఎఫ్పిఓలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, అలాగే ఎగుమతి సంఘాలను మనం సంప్రదించవచ్చును. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధికి మనకు అపెడా అనే సంస్థ ఉంది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది కీలక సంస్థ. మనం ఏదైనా ఆహారం సంబంధించిన వస్తువులను, కమోడిటీస్ ని వేరే దేశాలకు ఉత్పత్తి చేయాలనుకుంటే వీళ్ళు మనకు కావాల్సిన ముఖ్యమైన సమాచారము, ఇతర సహాయం వాళ్ళు అందిస్తారు. అలాగే దాని ఫార్మర్ కనెక్ట్ పోర్టల్ ద్వారా ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు తమ ఉత్పత్తులను ఎగుమతిదారులకు పరిచయం చేసుకునే వేదికగా ఈ ఫార్మర్ కనెక్ట్ అనే గవర్నమెంట్ పోర్టల్ ఒకటి ఉంది, ఇది కూడా ఉపయోగపడుతుంది.
1: అయితే మీరు ఇందాక వివిధ సంస్థల గురించి చెప్పిన కదా సార్, అందులో ఎఫ్పిఓల ద్వారా కందుల ఎగుమతి ఎలా ప్రయత్నించవచ్చు?
0: ఎఫ్పిఓల ద్వారా చూసినట్లయితే ఒక గ్రామంలో ఒక్కో రైతు తక్కువ పరిమాణంలో కందులను ఉత్పత్తి చేయవచ్చు. కానీ ఎఫ్పిఓ ద్వారా అనేక మంది రైతులు కందులను సేకరించి ఒకే నాణ్యత గ్రేడింగ్ తో చేసి పెద్ద పరిమాణంలో కొనుగోలుదారులకు సరఫరా చేయవచ్చు. అందువల్ల ఎఫ్పిఓలు మిల్లులతో ఒప్పందాలు చేసుకోవడం, ప్యాకింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం అంటే ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా ప్యాకింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఎగుమతిదారులతో సంప్రదింపులు జరపడం, ఇలాంటివన్నీ మనకి ఎఫ్పిఓలో సాధ్యమవుతాయి. అదే ఒక వ్యక్తిగత రైతు ఇవన్నీ ఏర్పాటు చేసుకోలేడు. ఇది మనం ఎఫ్పిఓ ప్రత్యేకత. దీనివల్ల రైతులకు బేరసారాలు కలిగించే శక్తి అంటే బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది.
1: ఎగుమతి వ్యాపారం ప్రారంభించడానికి ఏవైనా రిజిస్ట్రేషన్లు అవసరం అంటారా?
0: ఎస్ మేడం, తప్పకుండా. మనకు కొన్ని ఉంటాయి నిబంధనలు. ఉదాహరణకి సాధారణంగా ఎగుమతిదారులు ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ అనేది ఒక అంతర్జాతీయంగా ఒక నంబరు అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు రిజిస్టర్డ్ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న రిజిస్ట్రేషన్ ద్వారా ఏదైనా అధికారికంగా చేయాలనుకున్నప్పుడు ఐఈసి నంబర్, ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ అనేది అంతర్జాతీయంగా ఒకే నంబర్ ఉంటుంది మేడం, అది పొందాలి. అలాగే ఉత్పత్తి, మన ఉత్పత్తి వ్యాపార కార్యకలాపాల ఆధారంగా ఇతర రిజిస్ట్రేషన్లు, ఆహార భద్రత అనుమతులు, అలాగే నాణ్యత లేదా ఫైటోసానిటరీ ధృవపత్రాలు కూడా అవసరం అవుతాయి. మరియు ప్యాకింగ్ జాబితా, వాణిజ్య ఇన్వాయిస్, అలాగే రవాణా పత్రాలు వంటి డాక్యుమెంట్లు కూడా సిద్ధం చేయాలి. సో ఖచ్చితమైన అవసరాలకు డీజీఎఫ్టీ, ఎపెడా, కస్టమ్స్ లేదా అనుభవజ్ఞుడైన ఎగుమతి ఏజెంట్ ద్వారా మనం నిర్ధారించుకొని ఈ కందులను ఏ దేశానికి ఇంత ధరకి ఏ పద్ధతిలో ఎగుమతి చేయాలని మనం నిర్ధారించుకోవచ్చు.
1: మన ఆదిలాబాద్ రైతులు కందుల ఎగుమతి కోసం వెంటనే ఏం చేయాలంటారు?
0: మన స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా మొదట మన ఆదిలాబాద్ రైతులు ఎగుమతి చేయదలుచుకుంటే మొదట గ్రామాల వారిగా కందుల ఉత్పత్తి పరిమాణాన్ని నమోదు చేయాలి. అంటే ఏ గ్రామంలో ఎంత ఉంది, మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఉత్పత్తి ఎంత ఉంది, అలాగే రైతులను ఎఫ్పిఓ లేదా సహకార సంఘాలుగా సమీకరించి నాణ్యత ఆధారంగా కందులను వేరు చేసి అంటే గ్రేడింగ్ చేయడం, గ్రేడింగ్ స్టాండర్డైజేషన్ సెపరేట్ చేసుకుని స్థానిక దాల్ మిల్లులతో అనుసంధానం కల్పించాలి. తర్వాత పెద్ద కొనుగోలుదారులు ఎగుమతిదారులను సంప్రదించి నమూనాలు పంపడం, శాంపిల్స్ పంపించి అది మనం ముందే ధరను ఫిక్స్ చేసుకోవడం, ధరలు తెలుసుకోవడం, కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి దశలను చేపట్టాలి. తర్వాత స్థానికంగా బలమైన సరఫరా వ్యవస్థను, సరఫరా వ్యవస్థ అంటే సప్లై చైన్ సిస్టమ్. సో మనం సప్లై చైన్ సిస్టమ్

0: సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మనము ఎగుమతిని ప్రారంభించి దాన్ని నిరంతరం కొనసాగించవచ్చు.
1: అయితే ముందు స్థానికంగా బలపరచుకోవాలి మార్కెటింగ్ విధానం గానీ ఏదైనా.
0: అంతే.
1: ఇంకా సార్, కందుల ప్రాసెసింగ్ ఎగుమతిలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏమేమి ఉంటాయి?
0: ప్రాసెసింగ్ ఎగుమతిలో కంది పంటలు చూసినట్టయితే మేడం, మనకు ముడి సరుకు ధరల్లో మార్పులు, అంటే ఇప్పుడు ఇన్పుట్స్ సీడ్స్ ఫర్టిలైజర్స్ కందులకు సంబంధించినది వేరువేరు ఫర్టిలైజర్స్ రిక్వైర్మెంట్ ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు మారుతున్నాయి. అలాగే ప్రాసెసింగ్ ఖర్చులు, అలాగే నిల్వ సదుపాయాలు, సరైన నిల్వ సదుపాయాలు అంటే స్టోరేజ్ గోడౌన్స్ సరైన లేకపోవడము, అలాగే నాణ్యతలో అసమానతలు, రవాణా ఖర్చులు, అలాగే విదేశీ కొనుగోలుదారుల చెల్లింపుల ప్రమాదాల ప్రధాన సమస్యలు. అంటే విదేశీ కొనుగోలుదారుతో డీల్ చేసినప్పుడు వాళ్ళు అమౌంట్ ఎంత వస్తుంది అనేది, వాళ్ళ చెల్లింపులో కొన్నిసార్లు డిలే అవ్వడము, ఇలాంటి సమస్యలు ఉంటాయి మేడం అంతర్జాతీయంగా ఎగుమతి చేసేటప్పుడు, అవి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
1: ఇంకా కందుల ప్రాసెసింగ్ ద్వారా అంటే ఇక్కడ ఉన్న గ్రామీణ యువతకు ఉపాధి ఎలా కల్పించవచ్చు?
0: దీని ద్వారా మనకు స్థానికంగా కూడా ఉపాధి కల్పించవచ్చు మేడం. మనకు మినీ దాల్ మిల్లులు, శుభ్రపరిచే కేంద్రాలు, క్లీనింగ్ సెంటర్లు, అలాగే గ్రేడింగ్ యూనిట్లు, ప్యాకింగ్ కేంద్రాలు, గోదాములు, రవాణా సేవలు, బ్రాండింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు మనము అవి ఏర్పాటు చేయడం ద్వారా అందులో యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. అలాగే మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలుగా కూడా ప్యాకింగ్, చిన్న స్థాయి బ్రాండింగ్, స్థానిక విక్రయాల్లో పాల్గొనవచ్చు. ఇలా కందుల ఆధారిత గ్రామీణ వ్యాపారాల్లో అభివృద్ధి చెందితే స్థానికంగానే మనకు ఆదాయము, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
1: ఆదిలాబాద్ రైతులకు మీ సందేశం ఏమని చెప్తారు?
0: మనకి రైతు సోదరులకు మనం చెప్పేది ఏంటంటే, కందులను పండించడం ఎంత ముఖ్యమో వాటిని నాణ్యతతో నిల్వ చేయడము, ప్రాసెస్ చేయడము, సరైన ధరకు విక్రయించడం కూడా అంతే ముఖ్యం. ఒంటరిగా కాకుండా ఎఫ్పిఓలుగా సంఘటితమై స్థానిక దాల్మిల్లులు, మార్కెటింగ్ సంస్థలు ఎగుమతిదారులతో అనుసంధానం ఏర్పరచుకోవడం అవసరం. మొదట స్థానిక మార్కెట్లలో నాణ్యమైన ఉత్పత్తుల విక్రయాన్ని బలోపేతం చేసి ఆ తర్వాత ఎగుమతి అవకాశాలను పరిశీలించుకోవాలి. కందుల నుంచి కందిపప్పు, కందిపప్పు నుంచి విలువ జోడింపు నుంచి రైతుకు మెరుగైన ఆదాయ అవకాశాలు అనే లక్ష్యంతో పనిచేయాలి.
1: తెలంగాణలో కందుల పంట ప్రాసెసింగ్ ఎగుమతి అవకాశాల గురించి ఎన్నో తీల విషయాలను మా రైతు శ్రోతలకు తెలియజేసిండు, అందుకు మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు మేడం.
2: ఇప్పటిదాకా కంది పంట ప్రాసెసింగ్ మరియు ఎగుమతి అవకాశాలు వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది టీ సౌమ్య. ఈ ముచ్చట్లను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం, రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను వ్యవసాయంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. ఇవాళ కార్యక్రమంలో మేకల పెంపకంలో అనుభవాల గురించి గుడిహాత్నూర్ మండలం సీతాగొంది గ్రామ రైతు నైతం షేకుతో ముచ్చట పెట్టింది పి అశోక్.
3: ఇవాళ రైతు అంతరంగం కార్యక్రమంలో గత 7 సంవత్సరాలుగా మేకల్ని పెంచుతూ మంచి లాభాలు సాధిస్తున్న భీంపూర్ మండలం సంటర్ సాంగ్వి గ్రామానికి చెందినటువంటి నైతం షేకు గారు మనతో ఉన్నారు. మరి వారు ఈ వృత్తిని ఏ విధంగా చేస్తున్నారు, మరి ఈ మేకల పెంపకంలో ఏ విధమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, లాభాలు, మేకల పెంపకంలో ఉన్న కష్టాల గురించి వారితో ముచ్చట పెడదాం. నమస్తే నైతం షేకు పటేల్ గారు.
4: నమస్తే.
3: ముందుగా చెప్పండి, అసలు మీకు మేకల్ని పెంచుకోవాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు?
4: మాకు ఆలోచన ఒక్కటి ఉండే సార్, ఒక్కటి ఉంటే మరి ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు అంటే ఇప్పుడు మస్తు పెంపైంది సార్.
3: ఎన్ని జీవాలు ఉన్నాయి మీ దగ్గర
4: ఇప్పుడు? 60-50 సనుగులు ఉన్నాయి సార్.
3: మీరు ఒక్కరే చూసుకుంటారా మీ ఇంటి వాళ్ళందరూ?
4: మా ఇంటి వాళ్ళందరూ మేము చూసుకుంటాం, అందరు చూసుకుంటాం. మర ఇంటికాడ చూసుకుంటాం, మర మేకలు చూసుకుంటాం.
3: మన ఏం రకం మేకలు అనొచ్చండి? మన గౌరాణి మేకలా?
4: అన్ని గౌరాణి మేకలు. సీడ్ మేకలు లేవు, ఏం లేదు, గౌరాణి మేకలు.
3: చిన్న పెద్ద కలుపుకొని 60-75 ఉన్నాయి.
4: 60-75.
3: ఈ మేకల పెంపకం ఏం పని ఉంటది? పొద్దున్న నుంచి అయితే రాత్రి వరకు?
4: రాత్రి వరకు అంటే అవి తినుడు ఉంటాయి, తాగుడు ఉంటాయి. అవి ఏం సార్, అవి పొద్దున్నీడు

0: తిరుక్కుంటా ఉంటాయి, అవి తినుకుందని ఉంటాయి. మనం మేపాల, వీటితో నడాలా. మరి ఫస్ట్ కష్టం ఉండదు సార్, వీటితో లాభం ఉన్న కష్టం ఉండదు కానీ మనకు సుఖం లేదు. పోలీస్ ఫైరర్ ఎట్లుంటదో, పోలీస్ డ్యూటీ
1: ఇట్లా కట్టె పడుకొని ఉండుడే,
0: ఉండు లేక తిరుగుడే అవిడెంబడి ఓకన్నే.
1: ఇవి ఏమేమి చెట్లు తింటాయి?
0: అన్ని తింటాయి సార్, ఏ చెట్టు ఉండని అన్ని తింటాయి, అన్ని రకాల చెట్లు తింటాయి అవి, అన్ని రకాల చెట్లు తింటాయి. అందుకే ఇప్పుడు చికెన్ లేక మటన్ మీద తగిలింది సార్, అందరు మందుకు పనికేస్తుంది అన్ని చెట్లు తింటది అని.
1: మటన్ మంచిగా డిమాండ్ ఉంటుంది.
0: ఏ సార్ ఇప్పుడు ఆదిలాబాదే 800 కిలో ఉన్నది, ఇక్కడ మాకు 600 కిలో ఉన్నది.
1: మీరు ఎన్ని రోజులకు ఒక్కసారి మేక పిల్లల్ని అమ్ముతుంటారు?
0: మేము ఓడన వస్తే గుత్తి అమ్ముతాం సార్, ఒకటి రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఇట్లా అమ్ముతాం ఇంటికాన్ని. నేను ఇక అంగడి దింపా, ఎడు దింపా.
1: ఇక్కడికి వస్తారా?
0: ఇక్కడికి వస్తారు, మా ఇంటికాన్ని వస్తారు.
1: వినియోగదారులు వేస్తారా లేకుంటే దళారీలు వేస్తారా?
0: ఓ దళారు పిల్లలు ఏం లేదు సార్, మనోళ్ళు వేస్తారు.
1: ఇప్పుడు ఎంత వయసు ఉన్న మేక పిల్లలు మనం అమ్ముకోవచ్చు?
0: 5 నెలలది, 6 నెలలది, 7 ఇట్లా అమ్ముకోవచ్చు. ధర వస్తుంది
1: ఎంత వస్తుంది? 5 నెలల
0: కుర్రకంటే ఇప్పుడు 10,000 దానిక, 9,000 దానికి వస్తుంది.
1: కుర్రకి ఎక్కడ డిమాండ్ ఉంటుంది, ఆడపిల్లలకి ఎక్కడ డిమాండ్?
0: ఆడి పీడగాళ్ళకి డిమాండ్ ఉన్నది, మేకకి డిమాండ్ ఉన్నది, కుర్రకి డిమాండ్ ఉన్నది.
1: పత్తి దానికి డిమాండ్?
0: పత్తి దానికి డిమాండ్ సార్. మేము మాండవికి పోయినా, మాండవికి పోయితే సార్ ఈ కుర్ర ఎంత కంటే 40,000 చెప్పింది సార్, 40,000 కుర్రకు. చూసుకో దానికి ఎంత కొనాలి, ఎంత దానికి సన్నం చేసి అమ్మాలా కాటుకోడు, చూడు అంత డిమాండ్ ఉంటది దానికి.
1: నీరులకు సార్ అమ్ముతుంటారు మీరు?
0: ఎప్పుడు అమ్ముకుంటాను ఉంటా సార్.
1: ఎప్పుడు
0: ఎప్పుడు
1: ఎవరు వచ్చింది అమ్ముడే?
0: అమ్ముడే.
1: ఇప్పుడు ఒక్క మేక ఎన్ని నెలలకు ఇంతది? మళ్ళా ఒక ఈత వేసిన తర్వాత
0: 6 నెలలకు, 7 2 నెలలు ఇంటది సార్?
1: వేసినప్పుడు ఎన్ని పిల్లలు వేస్తుంది?
0: 2 3 వేస్తుంది, ఒక్క లేకుంటే 1 వేస్తుంది.
1: 3 మేకలు కూడా ఉన్నాయి మీ దగ్గర?
0: ఉన్నాయి సార్.
1: 3 మస్తు లాభం. మరి
0: లాభం అంటే చెయ్యబడుతుంది సార్, పాలు తాగకుండా పౌడర్ పాలు తెచ్చి దాన్ని తాప పడుతుంది, పౌడర్ పాలు తెచ్చి తాపాలి.
1: పని ఉంటది, లాభం ఉంటుంది.
0: లాభం ఉంటే పని ఉంటది, ఏ సుఖం లేదు సార్ దీంతో.
1: పొద్దునిండా మేపాలి, మళ్ళా మనం ఇంటికాడ వచ్చినాక వీటికి ఏమన్నా ఇయ్యబడుతుందా? ఏమన్నా అవసరం లేదా?
0: వారం వారంకు లేదంటే ఉప్పు పెట్టబడి, ఉప్పు పసుపు మంగళవారం గురువారం ఆదివారం ఉప్పు ఎప్పుడు చాలే ఉంటది, అప్పుడు చెట్టు మంచిగా తింటాయి.
1: ఉప్పు గుప్పడి గుప్పడి పెడతా,
0: ఏ బుక్కులు ఇట్లా వారేస్తే అవి తింటాయి, అవి తింటాయి.
1: దాంతో ఏం లాభం?
0: దాంతో మేకకు బలం, నేలక మంచిది, మర మేత సుఖం మంచిది.
1: ఇప్పుడు కొందరు ఈనిన మేకలకు జొన్నలు గాని, జొన్న పిండి, రొట్టెలు
0: సార్, పప్పు పెడతలు, నిమ్ములు పెడతలు, రొట్టెలు ఉంటాయి కదా, రొట్టెలు పెడతలు, శనగపప్పు గాని, తోరుపప్పు గాని అన్ని పెడతారు సార్.
1: పెట్టచ్చు అట్లా?
0: పెట్టచ్చులే, తింటాయి సార్, అవి అన్ని తింటాయి. ఇప్పుడు అన్నం తింటాయి, అన్నం పెడతాయి గుర్రాల.
1: ఏది మీ ఇంటికాడ మిగిలింది అది పెట్టేస్తారు?
0: పెట్టేస్తాం, మాకు ఎడ్లున్న ఎడ్లకు పెట్టేస్తాం, అవి తినకుంటే మేకలకు పెట్టేస్తాం.
1: ఎండాకాలంలో తుమ్మకాయ తిని, తుమ్మకాయ కూడా మస్తు జమ చేస్తారా?
0: తుమ్మకాయ జమ చేయ మాకాయ లేవు కదా సార్.
1: మేకల కడుపులో రాళ్ళు వెళ్తాయి అంటారు, ఎంతవరకు నిజం అది? కరెక్టేనా?
0: రాళ్ళు వెళ్తాయి అంటున్నారు, ఏమో గోర్జం వెళ్తాయి అంటున్నారు, మనకు తెలియదు సార్ అది.
1: మరి వీటికి ఈ ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే వీటికి ఏమైనా రోగాలు గినా వస్తుంటాయి?
0: వస్తాయి సార్.
1: ఎప్పుడు ఎక్కువ వస్తాయి రోగాలు?
0: రోగాలు ఇప్పుడు మెరుగుకు వచ్చేది, ఇప్పుడు చీమిడి కడితే దగ్గు వస్తుంది, అవిటికి చట్టమని మెడికల్ పోయి మందులు తెచ్చుడు, అవి అప్పుడు 3 కానీ 4 కానీ 3 కానీ తాప పడుతుంది, కొంచెం తగ్గుతాయి.
1: పశు వైద్యులు వస్తుంటారా అంటే పశువుల డాక్టర్లు
0: వస్తారు సార్?
1: చూపిస్తారా?
0: చూపిస్తాం.
1: టీకాలు తెస్తారా?
0: టీకాలు వేస్తాం, వేపిస్తారు. ఇప్పుడు అన్ని సూదులు, ఒక్క మేక తగిలింది అంటే అన్ని మేకలకు ఇవ్వబడుతుంది సూదులు.
1: వ్యాధులు ఉంటాయి
0: కదా, మరి ఒక్కరికి ఊడిది అంటే అన్నిటికీ వస్తుంది అది, అట్లున్నది. పోయిందంటే అన్ని పోతాయి.
1: జరిగిందా మీకు ఏమన్నా?
0: అప్పుడు నడమ తగిలింది, నిరుడు
1: 18
0: పిల్లలు పోయినాయి.
1: అవి అవకాశం ఇవ్వవు కదా,
0: సూదులు ఇస్తే సుఖ పోయినాయి అవి. కిస్మత్ అన్నా.
1: బీమా చేసుకోమంటారు కదా, మరి బీమా చేసుకుంటే?
0: మేము చెయ్యాలి కదా సార్, ఓడి రాయి డాక్టర్ రాసుకోలేడు, బీమా చెయ్యాలి సార్. బీమా చెయ్యాలి.
1: ఇప్పుడు ఈ 60 మేకలకు ఒక మనిషి సరిపోతారా?
0: ఇద్దరు ఉండబడతాయి సార్, ఇద్దరు ఉండబడతాయి, వెనక ఒక్కడు ముందట ఒక్కడు. అవి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, అవి రేంగ చెట్లు ఉంటాయి, అవి తినుకుంటాను ఉంటాయి. ఒక వెనుక ఉండబడితే ఒక ముందటోడు ఉండబడతాయి.
1: ఇప్పుడు మీకు అడవి ఉన్నది కదా, ఈ అడవిలో ఏమైనా తోడేళ్లు గానీ వేరే తింటాయా అప్పుడప్పుడు?
0: తోడేళ్లు ఉన్నాయి, మరి నా ఇవి కుక్కలు వస్తాయి, అన్ని జాగ్రత్త. రెండు కుక్కలు ఉంటాయి సార్.
1: నష్టం జరిగింది అట్లా?
0: అప్పటికి ఏం నష్టం జరగాలి, మేము ఎప్పుడు మా కుక్కలు ఉంటాయి, మేము ముందట వెనక ఉంటాం సార్, ఏం జరగాలి నష్టం.
1: గొర్రెలకు మేకలకు ఏం తేడా? గొర్రె బెస్ట్ మేకలు బెస్ట్?
0: గొర్రెది గొర్రెలకు బెస్ట్ సార్, మేకల మేకల బెస్ట్, గొర్రెదాళ్ళకి బెస్ట్ సార్. ఇప్పుడు ఏం సార్, అన్నం తినేటాడు, అన్నం ఏం అన్నం రోజే రొట్టెలు తింటాడు, రొట్టెలు తింటాడు, అట్లున్నా సార్ ఇది
1: రెండు టల్ల.

0: లాభమే ఉంటది.
1: లాభం ఉన్నది,
0: దాంతో పాటు కష్టం ఉన్నది.
1: అన్నిటి కష్టం ఉంటుంది సార్, ఏం సుఖం లేదు. మనం డొడ్డికి పోతాము, ఒంటరి పోద్దామంటే ఈడికి ఇలాంటి వరకు పోతాయి సార్ అవి. ఆగనాగాయి అట్లుంటది.
0: ఇప్పుడు నీళ్లు మీరు బయట తాపకస్తారు, అవేనా? ఇంకా
1: సార్ మా నీళ్లు ఇంటికాడనే చేదాగుతాయి.
0: ఇంటికాడనే
1: తాపుతారు? ఇంటికాడనే వచ్చే తాగుతాయి.
0: బోర్ ఉన్నదా మీకు?
1: మిషన్ భద్రత ఉన్నది సార్,
0: నీళ్ళు తాగుతాయి.
1: రెండు బొంబులు నింపి ఉంచుతాం, వస్తాయి మంచిగా తాగుతాయి, మస్తు ఉంటాయి.
0: వానాకాలం అయితే అన్ని చెట్లు చిగురిస్తాయి, ఎండాకాలంలో ఏం దొరకదు అప్పుడు ఎట్లా? మరి
1: మేము చెట్లు బిట్లు కొడతాం సార్. పచ్చటి ఇక మనం ఇంటి మేకలు కదా, చెట్లు బిట్లు తీగలు బీగలు ఉంటే అవి అమ్ముకుంటా పోతాం సార్. మా ఎంబడి వస్తాయి. అవి
0: ఎన్ని మందలు ఉన్నాయి మీ ఊళ్ళో?
1: మా ఊళ్ళో లేవు సార్,
0: ఒకటి షేకు మంద ఒకటే
1: ఉంది. మా షేకు మంద ఒకటి.
0: ఇప్పుడు వీటి పేడకు కూడా మస్తు డిమాండ్ ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు 60 మేకలకు మీకు ఎంత పేడ జమ అవుతుంది అంటే సంవత్సరానికి?
1: అది 10 ట్రాక్టర్లు అయింది సార్.
0: 10
1: ట్రాక్టర్ అంటే చేనులో పోసి.
0: మీ చేనులోనే పోసిన? రమ్మేసి
1: మా చేనులో పోసిన.
0: రెండు వ్యవసాయం చేస్తున్నారు, ఇటు మేకల పెంపకం చేపడుతుంది.
1: చెట్టు వ్యవసాయం చేస్తున్నా సార్, కైకిలు పెట్టి చేపిస్తున్నా, మరి మునప పట్టుకున్నా 4 ఎకరాలు, మరి ఇంటి ఉన్నది మనకు 3-4 ఎకరాలు, కైకిలతోనే చేపిస్తున్నా. ఎట్లున్నాయి అన్ని ఉన్నాయి. ఇక
0: ఇట్లా కంపల్సరిగా ఈ కొట్టం ఉండాలి మేకలకు?
1: కొట్టలు కంపల్సరీ ఉండాలి కదా. అవి తడిసి వచ్చిందంటే ఇట్లా పొది ఉంటే మంచి అచ్చి వస్తాయి. అవి
0: ఎచ్చగుంటాయి.
1: ఎచ్చగుంటాయి. లేదంటే ఎచ్చగుంటే అవి ఖరాబ్ అవుతాయి, కాళ్ళు ఖరాబ్ అవుతాయి. పొద్దు నిండా నీళ్లతో తిరిగి మరా ఖరాబ్ అవుతాయి కదా సార్. కంపల్సరీ ఇప్పుడు మనకు ఎచ్చగుంటే అచ్చి అంటే మాస్తు ఉంటాయి. ఇక అవి
0: ఇంకేమైనా మందులు వాడతారా వీటికి?
1: మందులు ఏమి, అవి రోగం వచ్చిందంటే వాడుడే. ఒక్క 2 మేకలకు వచ్చిందంటే అన్ని మేకలకు కూడుతాయి.
0: ఇప్పుడు పెద్ద మేకకి ఎంత ధర ఉంటది?
1: ఉంటది సార్, అవి 14 గాని 15 గాని 16 గాని ఇట్లుంటాయి సార్.
0: ఇవన్నీ కూడా మంచిగా నిగనిగలాడుతున్నాయి.
1: అన్నిటికీ మరి డిమాండ్ ఉన్నాయి సార్.
0: గుర్రాలకు అయితే బాగా డిమాండ్
1: గుర్రాలకు మస్తు డిమాండ్ ఉన్నది సార్. గుర్రాలకు మస్తు డిమాండ్ ఉన్నది.
0: ఇంకేమన్నా మందని పెంచుతారా లేకుంటే ఇవి సరిపోతాయి అనుకుంటారా?
1: నేను ఇప్పుడు తీస్తుంటున్నా సార్, ఎక్కువైనాయి మేఘాలు. పుట్టేది తీసేస్తా 20.
0: 20 తీస్తే మీకు ఎంత వస్తాయి సుమారు?
1: 2 లక్షలు వస్తాయి.
0: పైసలు ఉన్నట్టేగా ఇవి ఆరోగ్యంగా ఉంటాయి
1: సార్. ఇప్పుడు పైసలు ఉన్నట్టే కానీ ఎంత ఇది తక్లీఫ్ ఉన్నదా ఓటకి తెలియదు సార్, తెలియదు కదా. ఏ వానికి మస్తు మేకలు ఉన్నాయిరా, గిబ్బి ఉన్నాయిరా, గబ్బి ఉన్నాయి, రానికి ఏం తక్కువ రా ఇట్లా అనుకుంటారు. కానీ సుఖము దుఃఖము తెలియదు సార్, ఎవరికి తెలియదు.
0: ఇన్ని జమ చేసినంటే నేను ఎంత కష్టపడరో మీకు గుర్తు.
1: మరి మేము ఇప్పుడు పోయితే లేదా కాళ్ళు తోకుడు, మరి ఏమని పాము ఉండని ఏమని ఉండని.
0: ఇటు ఇంతకు ముందు చిరుత పులి పులి కూడా తిరిగినట్టుండే.
1: పులి ఉండదు సార్, ఇటు మన గోడగాడు తాంసి మరి పీపల్ కుట్టి అక్కడ వచ్చింది. కాని మాకు ఇది వరకు భగవంతు పుణ్యంకి ఇది వరకు రాలే, పులి రాలే, నక్క రాలే, ఏం రాలే.
0: ఎన్ని గొట్టంగా పోతారు ఇప్పుడు?
1: ఇప్పుడు పోతాం. ఇప్పుడు పోయితే 1 గంట దానికి వస్తాయి.
0: మళ్ళా మళ్ళా తిని మళ్ళా పోతారు.
1: మర్రా 3 గొట్టంగా 3.5 ఇట్ట ఒక.
0: అన్ని చెట్లు ఉన్నాయి ఇటు మీకు?
1: అన్ని ఉన్నాయి సార్, అన్ని చెట్లు ఉన్నాయి.
0: చాలా మంచిదండి నైతం షేకు గారు. ఎంతో కష్టమున్నప్పటికీ కూడా ఈ మేకల పెంపకం చేపడుతూ మంచి లాభాలు సాధిస్తున్నారు. ఎప్పుడు కొనేవాళ్ళు వచ్చినా అప్పుడు అమ్మేసి ఆ పైసల ద్వారా మంచిగా జీవిస్తున్నారు. ఇంకా మునుముందు కూడా మీరు మందను పెంచుకొని ఈ మందు ద్వారా మీకు మంచి లాభాలు రావాలని ఆశిస్తూ, ఎవరైనా సరే ఈ మేకల పెంపకం గురించి తెలుసుకోవాలనుకుంటే లేక మేకల్ని కొనాలనుకుంటే కూడా ఇప్పుడు చెప్పబోయే నెంబర్ని సంప్రదించవచ్చు. 9573-81-27-30. ధన్యవాదాలు షేకు గారు.
1: ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్.
2: ఇప్పటిదాకా రైతు అంతరంగంలో మేకల పెంపకంలో అనుభవాల గురించి గుడిహాత్నూర్ మండలం సీతాగుంది గ్రామ రైతు నైతం షేకుతో ముచ్చటినరు. ముచ్చట పెట్టింది పి అశోక్. ఈ ముచ్చట్లను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సును ఇది యాలటి కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్.

రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై

ప్రవీణ్ కుమార్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇదైనాక క్యాబేజీ కాలీఫ్లవర్ సాగులో మెళకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఈరోజు వరంగల్ నిట్లో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లెందుల రవికుమార్.

0: ఈ రోజు వరంగల్ ఎన్ఐటీలో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: వరంగల్ విద్యాకుసుమాల కాంతిరేఖ ఎన్ఐటీ వరంగల్ తన 68వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎన్ఐటీ వరంగల్ ప్రాంగణంలోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఎంఎస్ఎస్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు విచ్చేశారు. జాతీయ గేయంతో మొదలైన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలగా మొదలై జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదిగిన ఎన్ఐటి వరంగల్ ప్రస్థానాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఘన చరిత్ర కలిగిన జాతీయ స్థాయి సంస్థ ఎన్ఐటి వరంగల్ యొక్క సంస్థాన గీతాన్ని ఆలపించారు.

0: సంస్థాన గీతం జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర సుబుద్ది గారు, డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి రతీష్ కుమార్ గారు, డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలుమ్నై అఫైర్స్ ప్రొఫెసర్ టి కిషోర్ కుమార్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు వేదికను అలంకరించారు. ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర సుబుద్ది గారు స్వాగత ప్రసంగం చేశారు.
1: Our objective is very, very clear. Education at NIT Warangal must remain rigorous, relevant and future ready. Now let's deep dive into our research, innovation and impact. Research remains one of the defining strength of NIT Warangal. During the current academic year, the institute has 162 sanctioned extramural projects with a total sanction value of approximately 54 crore.

0: supported by agencies such as ANRF, DRDO, ISRO, MITI and DST. But our ambition is no longer only to produce research output. We want to move from research to innovation, innovation to technology, technology to entrepreneurship, and entrepreneurship to societal impact. The institute has achieved 100 granted patents. These achievements demonstrate that our research is increasingly aligned with national priorities and societal needs. Strengthening our institution remains our core goal. An institution does not grow through infrastructure alone. It grows through the people. Over the last 3 years, 4 faculty recruitment drives have brought nearly 120 external faculty members to the institute, while nearly 200 serving faculty members have been elevated to higher academic positions. Our present faculty strength is around 390, and preparedness has begun for the next recruitment drive. We are also working towards sanction of an additional 186 faculty positions. We are strengthening our academic ecosystem through professors of practice and adjunct professors, bringing valuable professional and industry experience into our classrooms and laboratories. Our officers and staff are equally important to the functioning of this institution. Nearly 80 new staff members have joined during the last 3 years. The success of NIT Warangal is a collective achievement. In terms of campus, we want to build one for the future.
1: అనంతరం ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ధి గారి చేతుల మీదుగా జ్యూరీ ఎంపిక చేసిన అభ్యర్థులకు రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డులను బహుకరించి ఘనంగా సత్కారం చేశారు.
2: It's matter of a great pride to announce this Research Excellence Award. Before that, I just want to give the brief. We received 24 applications and that has been shortlisted through these two different high-level committees. And the Young Researcher and Senior Researcher Awards in both Engineering Science as well as in the Science and Humanities, there were two categories. This year, after evaluating all these 24 applicants, shortlisted 7, and later we reached to the recognizing 2 outstanding researchers. In the Young Researcher category, the award goes to Professor G. Venkatesh from Mechanical Engineering, Associate Professor. So next, in the Senior Research category, the award goes to Professor V.P. Chandramohan, Professor of Mechanical Engineering.
1: ఆ తర్వాత ఇంజనీరింగ్ మరియు సైన్స్ రంగాల్లో విశిష్ట పరిశోధనలు చేసి అత్యుత్తమ సేవలతో శాస్త్రీయ పురోగతికి సహకరించిన ఎన్ఐటి పూర్వ విద్యార్థులకు డిస్టింగ్విష్డ్ అల్యూమినస్ అవార్డులను అందజేశారు.
3: అవర్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ 50,000 ప్లస్ అల్యూమినీ అండ్ 30 నిట్వా చాప్టర్స్ కంటిన్యూస్ టు కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ది ఇన్స్టిట్యూట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ అండ్ సిన్సియర్లీ థ్యాంక్ our alumni for their continued support in strengthening our alma mater. Thank you and congratulations to all the awardees. It's my privilege to read the citations of the different distinguished alumni awardees. Number one is Sri Professor Arvind Sisla sir, because of other assignment he could not join, afterwards he will take. Next one is Sri GVS Bhaskar. Sri GVS Bhaskar, B.Tech in Mechanical Engineering 1982, is a distinguished defense aerospace leader. Next one is Sri Sasikumar KK. Sri Sasikumar KK, Mechanical Engineering 1970. So next one is Sri Srinivas R. Madala. Sri Srinivas R. Madala, B.Tech in Mechanical Engineering 1983, is a distinguished Silicon Valley entrepreneur, technology leader and philanthropist.
1: ఆ తర్వాత కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ డాక్టర్ జి చంద్రమౌళి గారికి అత్యుత్తమ స్థాయి పరిశోధనలకు గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. వీరిని డిప్యూటీ డైరెక్టర్ నిట్ వరంగల్ ప్రొఫెసర్ పి రితీష్ కుమార్ గారు ఆహుతులకు పరిచయం చేశారు.
4: ఎన్ఐటి వరంగల్ ఇస్ ప్రౌడ్ టు హానర్

0: డాక్టర్ చంద్రమౌళి గడ్డమనుగు, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, క్లాస్ ఆఫ్ 1981, a former outstanding scientist and project director of Project Akash, DRDL and DRDO, an alumnus of NIT Warangal with postgraduate degrees from IIT Madras and IIT Kharagpur, Dr. Chandramouli spent over 3 decades in national service. He led the development and induction of Akash, which is India's first indigenous supersonic surface-to-air missile system, strengthening the country's defense self-reliance. His contributions has been recognized with several honors, including the prestigious Padma Shri Award. In recognition of a life devoted to scientific excellence, innovation and national service, NIT Warangal confers upon him the Lifetime Achievement Award 2026.
1: అవార్డులను ప్రదానం చేసిన అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ఎండి ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ ద రోల్ ఆఫ్ అకాడమియా అన్న అంశంపై వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగం చేశారు.
2: వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూట్ అండ్ అప్ టు 50 crores వి గివ్ ఎ సింగిల్ ప్రాజెక్ట్ త్రూ ద అకాడమిక్ ఇన్స్టిట్యూట్ దట్ టైప్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూట్ టు ద డిఆర్డిఓ. So if we look at the futuristic innovation, I'll just spend another 10 to 15 minutes saying that these are the, whatever I talk, these are the system we have already developed. But that is not going to be sufficient because the future war is going to be a different war. And I just put near about 11 topics, advanced topics, starting from the AI to quantum computing, and to the material science and components, and similarly also additive manufacturing and swarm drone. So all the topics are becoming the main topic of our research. And if you look the present futuristic and innovative weapon system, it is not going to be the soldier is going to carry the go to the field. It is now the electronic soldier, that is our robotics, and all these things are going to be changing. So you will find that this is going to be dominate. I think people have already started this type of work. So this is one, robotics and the electronic soldier is going to be one part. Second one is going to be the hypersonic missiles. The presently whatever missile systems being developed, that is being 2 to 3 Mach, but you require a hypersonic more than 5 Mach.
1: అనంతరం జ్యూరీ ఎంపిక చేసిన యంగ్ ఆలుమ్నస్ అచీవర్స్ 2026 అభ్యర్థులకు అవార్డులను ప్రదానం చేశారు.
3: ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు రీడ్ ద సైటేషన్ ఆఫ్ 2 యంగ్ ఆలుమ్నస్ అచీవర్ అవార్డ్. ఇస్ ద ఫస్ట్ వన్ శ్రీ కొత్తమాసు భాస్కర్ విజయ్ రామ్ కుమార్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 2012 బ్యాచ్, ఎన్ఐటి వరంగల్. ఈజ్ ఎ చీఫ్ మేనేజర్ ఎట్ గ్రిడ్ ఇండియా. ద సెకండ్ అవార్డ్ ఈజ్ మిస్ శ్వేత మహాదేవప్ప. షీ విల్ బి రిసీవింగ్ ద అవార్డ్ ఇన్ అబ్సెన్షియా. మిస్ శ్వేత మహాదేవప్ప ఎర్నడ్ హెర్ ఎంటెక్ ఇన్ మెటీరియల్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ ఇన్ 2016.
1: ఆ తర్వాత ఉత్తమ ప్రతిభ కనబరిచి జ్యూరీ ఎంపిక చేసిన అభ్యర్థులకు పిఆర్ మోహన్ అవార్డులను డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రితీష్ కుమార్ గారు అందజేశారు.
4: మిస్టర్ హౌబీజమ్ కెనడీ సింగ్, ఎంటెక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, మిస్ సిద్ధి బర్పూటే, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, మిస్టర్ ప్రియాంశు కుమార్ సింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్.
1: అనంతరం పూర్వ విద్యార్థుల గురించి, వారి సేవలు, అవార్డులు, పురోగతి గురించి తెలియజేసే ఆలుమ్నై న్యూస్ లెటర్ను ఆవిష్కరించారు. అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా మరియు వెల్ఫేర్ బెనవలెంట్ కమిటీ డబ్ల్యూబీసీ కలిసి వారు అందిస్తున్న గొప్ప సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. 2014 సంవత్సరంలో ప్రారంభించబడ్డ ఈ కమిటీ కష్టాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రధాన సేవా కార్యక్రమాలైన అత్యవసరమైన వైద్య సహాయం, విద్యా సహాయం, ఇతర సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఈ వీడియో కొనసాగింది. ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్ కుటుంబం తమ పూర్వ విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రేమ

0: మరియు బాధ్యత మనిషికి కష్టకాలంలో తోడుగా నిలిచే గొప్ప మానవత్వాన్ని ప్రతిబింబించింది.
1: ది వెల్ఫేర్ అండ్ బెనిఫిషెంట్ కమిటీ వాస్ ఫౌండెడ్ ఇన్ 2014 బై మిస్టర్ రాజారామ్ స్వామి అండ్ మిస్టర్ సంజయ్ జన్బాడే.
2: టు ఆల్ ఆఫ్ మీ హు ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ ఇట్ వాస్ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ డిడ్ నాట్ ఎండ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఇట్సెల్ఫ్.
3: అవర్ విజన్ వాస్ సింపుల్. No alumnus and no alumnus family should ever face a crisis alone. Not if we could help it.
4: Since 2020, WBC has disbursed over 1.65 crore rupees to the alumni families who are in crisis, to the bereaved students who need financial support for paying their fees.
5: Emergency relief, students fee aid, medical intervention networks, verified, transparent and structured. The WBC has become the quiet backbone of NITW family's care for its own.
0: అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా అధ్యక్షులు శ్రీ జి అశోక్ దయాల్ గారు మాట్లాడుతూ, తాము చదువుకుని పట్టభద్రులైన ఈ సంస్థ యొక్క సుస్థిర అభివృద్ధికి పాటుపడాలని సదుద్దేశంతో నిట్వా వారు 17 సీటర్ల ఈవీ వాహనాన్ని నిట్ వరంగల్ కు సమకూర్చారు. సుస్థిర పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యానికై దీన్ని వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.
6: We have been slightly late in doing it, but the intention is always there to give back to the college. So be assured that our heart is in the right place for our alma mater. Might be slow, we might take the time, our process might be not the perfect, but we will reach there, sir. So please be assured. I can just speak something about what as NITWA we have done for our alma mater. Then the EV, everybody has seen. And for EV, sir, I would like to congratulate the EV team, led by Mr. Murli, our dynamic general secretary of NITWA. So EV was one of the projects which happened so that we can give it on today.
7: May I now request the esteemed delegation to kindly come outside ALC for the ceremonial launch of the 17-seater electric bus vehicle.
0: చివరిగా అసోసియేట్ డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలుమ్నై అఫైర్స్ నిట్ వరంగల్ పి శ్రీహరిరావు గారి వందన సమర్పణతో ఎన్ఐటి వరంగల్ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ముగిసింది.
8: మీరింతవరకు ఈరోజు వరంగల్ ఎన్ఐటిలో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్.
9: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

మరి శ్రోతలు, మీరు కూడా ఈ జోరులో హోరైన పాటల్ని వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0878732 జతచేసి 2958 లేదా 2300081 నంబర్లకు ఫోన్ చేసి మాతో మంచిగా ముచ్చట పెట్టి మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్న సుఖ మా శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటలనుమా. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లను మరొకసారి చెప్తున్నా కొత్త శ్రోతల కోసం. 0878732 జత చేసి 2958 ఇంకొక నంబర్ 2300081. కార్యక్రమంలో ముందుగా విశ్వాసం చిత్రం నుంచి ఆంటోనీ పాడిన ఈ పాట విందాం.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. సాయంత్రం అయిపోయి రాత్రి కూడా వస్తుంది కదా, మనం ఇంకా సాయంత్రమే చెప్పుకుంటున్నాం. ఏం కాదంటారు, 9 దాకా సాయంత్రం చెప్పుకోవచ్చు అంటారా? మరి అంతే కదా, ఎప్పుడైతే వాడుకుంటామో అప్పుడే గుడ్ నైట్ అంటే అంతేనా? సరేనండి. మీ పేరు?
1: రఘువీరారెడ్డి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కదిరి.
0: కదిరి ఏ డిస్ట్రిక్ట్ అది?
1: కర్నూలు డిస్ట్రిక్ట్.
0: ఓకేనండి. చెప్పాలా, ఎట్లున్నారు మరి?
1: మంచిగానే ఉన్నామండి, మీరు ఎలా ఉన్నారండి?
0: మేము మంచిగా ఉన్నాము.
1: ఈ ఎల్లో నొప్పి, ఎల్లీ నొప్పి ప్రభావం వల్ల వర్షాలు లేవు.
0: అవును.
1: ఎలా కట్టండి, ఆదిలాబాద్ వచ్చేయండి, తెలంగాణలో రాయలసీమ కోస్త సర్కార్ అన్ని ఎట్లున్నాయండి.
0: అవునండి. ఎట్లున్నాయి మరి అక్కడ పంటలు ఇప్పుడు?
1: ఏమి పంటలు అంటే పండే అవకాశాలు లేవండి, కనిపించలేదు.
0: అదే, ఎందుకంటే వర్షాలు చాలా తగ్గిపోయినాయి కదా ఈ సంవత్సరం.
1: 10% కూడా పంటలు లేవండి.
0: అవునవును, అదంతా ఇదే ఎల్నినో ప్రభావమే.
1: తాగేకు వాటర్ దొరికేది కూడా బరువుగా ఉందండి.
0: అవును.
1: 1000 అడుగులు డెప్త్ చేసినా కూడా వాటర్ దొరకలేదండి.
0: బోర్లు వేస్తేనా?
1: బోర్లు వేస్తే.
0: ఓకే. అవును.
1: నీళ్ళని చాలా
0: అడుగంటిపోయినాయి. నీళ్ళన్నీ
1: అడుగంటిపోయినాయి. నీళ్ళని చాలా వేస్ట్ చేయకోకుండా జాగ్రత్తగా వాడుకోవాలండి.
0: అవునవును. ఇంకా రాను, ఇంకా ఇంత వర్షాలు కూడా ఎట్లా ఉంటాయో ముందు చెప్పలేము కాబట్టి నీటిని బాగా జాగ్రత్తగా వాడుకోవాలి కదా.
1: అందులో ఇప్పుడు 2027 వరకు ఇదే ప్రభావం ఉంటుందని కూడా అంటున్నారు.
0: అవును.
1: మరి మనం చూడాలి ఏం జరుగుతుందో ఏం కొత్త.
0: అవునండి. చెప్పండి రఘు గారు, మరి ఇవాళ బతుకమ్మ సంబరాలు చేసుకున్నారా అక్కడ? అంటే బతుకమ్మ తవ్వినరా?
1: మాకు ఇక్కడ రాయలసీమ కోస్తాల్లో లేవండి అది.
0: బతుకమ్మ లేవా మీకు?
1: లేవండి, మీ తెలంగాణలోనే బతుకమ్మ పండుగ అంటే.
0: ఓకే, మీ దగ్గర లేదు అయితే.
1: మాకు ఇప్పుడు వచ్చేసి దసరాని వస్తుంది, అదే అండి పెద్దల పండుగ.
0: ఓకే, దసరాను జరుపుకుంటారు, మా తర్వాత మళ్ళీ దీపావళి కూడా జరుపుకుంటారా మీరు?
1: దీపావళి జరుపుకుంటాము, ఇంత పెద్దల పండుగ అంటే దసరానండి.
0: ఓకేనండి.
1: పండుగలు అంటే అన్ని జరుపుకుంటాము, దసరా అంటే
0: పెద్దగా చేసుకుంటారు ఇంకా.
1: అదే.
0: చెప్పండి రఘువీరారెడ్డి గారు, ఏ పాట వింటారు మరి?
1: ఆయుధం మోగించి వైరాజు కన్నుల్లో నువ్వు అనే సాంగ్ ఉంటుందండి.
0: తప్పకుండా వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి పాట విందామా?

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో హోరైన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఇట్లనే పాటల్ని వినేందుకు ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోను జత చేసి 295081, ఇంకొక నంబర్ 2300081. కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం. గంగా కదా?
1: గంగా లాండసాంగి మేడం.
0: లాండసాంగి నుంచి గంగా. బాగున్నా బాగున్నా. నువ్వు ఎట్లున్నావు? మంచి ఉన్నావా?
1: మంచిగున్నా.
0: చాలా రోజులైంది కదా గంగా.
1: అవును.
0: ఏం సంగతి మరి, తిన్నావా?

0: అవిందు భోజనం చేసిండు మేడం.
1: అక్కనేనా?
0: అవును
1: ఓకే, తిన్నావు మరి? అక్కనే తిన్నావు ఇక నువ్వు కూడా?
0: అవును.
1: సరే,
0: బతుకమ్మయ్యి ఆడవాళ్ళకు పెడతారని అక్కనే తినేసి వచ్చేసింది.
1: ఓకే సరే గంగ, మరి ఏ పాట వింటావు?
0: మనసున ఉన్నది చెప్పాలనుంది ప్రియమైన నీకు చిత్రం నుండి.
1: తప్పకుండా మరి పాట వస్తుంది, విందామా?
0: విందాం మేడం. గుడ్ నైట్ మేడం.
1: ఓకే, గుడ్ నైట్.

0: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభి, మాసేబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. రంజిత్ పాడికే నుంచి. హలో రంజిత్, ఒక దగ్గర నిలబడి మాట్లాడు, సిగ్నల్ ఉన్న ప్లేస్ లో. రంజిత్ చెప్పాలా, ఎట్లున్నావు, మంచిగున్నావా? మేము మంచిగున్నాం. పాడికే అన్నావు కదా?
1: అవును మేడం.
0: సరే చెప్పు, మరి ఏం చేస్తున్నావు, ఏం కథ, ఏం పని నడుస్తున్నది, అసలు నువ్వేం చేస్తావు?
1: నేను మేడం వ్యవసాయం. మేడం
0: వ్యవసాయం చేస్తావు? పోయినావు మరి ఎలా చేయలకు?
1: అవును మేడం, పోయి వచ్చిన.
0: ఏం పంట వేస్తుండ్రు
1: మేడం? పత్తి ఉంది, సోయా ఉంది మేడం. సోయా అయిపోయింది మేడం.
0: తీసేసిండ్రా, అంటే సోయా వీగేసిండ్రా?
1: తీసేసాం మేడం. ఇప్పుడు పత్తి ఉంది మేడం, ఇక వేరే పంటలు కూడా వేసుకోవాలి మేడం.
0: అయిపోయిందా మరి? ఇప్పుడు సోయాని అమ్మేసిండ్రు అన్నట్టు?
1: అవును మేడం, సగం అమ్మేసాం, సగం ఉంది మేడం.
0: ఓకే. పత్తి మరి ఎట్లున్నది, మంచిగున్నదా, కాయ మంచిగా పట్టిందా?
1: అవును మేడం, కాకపోతే కొంచెం ఈ సంవత్సరం దిగుబడి కొంచెం
0: తక్కువనే వస్తుంది, ఎందుకంటే వర్షాలు లేవు కదా.
1: వర్షాలు లేవు.
0: అది చెప్పాలా రంజిత్, మరి ఏ పాట వింటావు?
1: మేడం పారడైజ్ సినిమా నుంచి ఏషనాగుల కట్ట కింద వేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల.
0: ఓకే, తప్పకుండా పాట వినిపిస్తా. మరి చెప్తావా ఏమన్నా శ్రోతలకు, ఇంకేమన్నా చెప్తావా?
1: మేడం కొంచెం ఎలినో ప్రాబ్లం వల్ల వాటర్ కొంచెం పొదుపుగా వాడితే బాగుంటుంది మేడం. అందరూ
0: వర్షాలు తక్కువైపోయినాయి కాబట్టి కదా.
1: వర్షాలు, అవును మేడం, వర్షాలు తగ్గిపోయినాయి కొంచెం,
0: నీటి కొరత అనేది రాకుండా.
1: అవును మేడం,
0: అదే ముందు ముందు నీటి కొరత రాకుండా నీటిని కాపాడుకోవాలి కదా.
1: అవును మేడం,
0: ప్రతి ఇంటికి నీటి గుంతలు తంపి తవ్వి ఉంచుకుంటే ఆయన కనీసం పడ్డ వర్షాల కన్నా గానీ నిల్వ ఉంచుకోవచ్చు నీళ్ళని కదా.
1: అవును మేడం.
0: ఇంకా ఇప్పుడు అయితే ఇక తగ్గిపోయినాయి వర్షాల టైం అయిపోయింది, ఇంకా ఇప్పుడు చలికాలం వస్తుందిగా.
1: అవును మేడం, ఈ సంవత్సరం కూడా కొంచెం చలి తక్కువనే ఉంటది.
0: తక్కువనే ఉంటది ఇక, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి చలి కూడా తక్కువనే ఉండొచ్చు.
1: అవును మేడం. అయితే మేడం కొన్ని అంటే ప్రాంతాలల్లో మంచిగానే పడ్డాయి మేడం, పడ్డ అక్కడ వర్షం.
0: అవును, పడ్డ దగ్గర పడ్డాయి.
1: మా ప్రాంతంలో అయితే పడలే మేడం.
0: ఇటు సైడ్ మనకు కొంచెం తక్కువనే ఉన్నాయి.
1: అవును మేడం.
0: సరే రంజిత్, మరి పాట విందామా?
1: విందాం మేడం, తప్పకుండా.
0: ఓకే రంజిత్, మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు, మంచిగా మాట్లాడినావు, పాట వస్తుంది మరి విందాం.
1: ఓకే మేడం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాను నేను. మీరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా?
1: బాగున్నాం మేడం. ముందుగా మన దర్శకుడైన రాజమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం.
0: ఓకే,
1: ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను మేడం.
0: ఓకేనండి.
1: నాకు ఈ సందర్భంగా యమ దొంగ సినిమా నుంచి యంగ యమ అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా పాట వినిపిస్తా.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. పాట వస్తుంది, మరి విందామా?
1: థ్యాంక్ యూ మేడం.

0: ఇది మనందరిని అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, వినిపిస్తుందా? నమస్తే అండి, వినిపిస్తుందా ఇప్పుడు క్లియర్గా? ఇప్పుడు సరిగా వినిపిస్తుందా? హలో, హలో, హలో, వినిపిస్తుందా మీకు? ఓకే, చెప్పండి. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. మీ పేరు?
1: రాకేష్ అండి.
0: రాకేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతుంది చెప్పండి. ఏ పాట వింటారు? సరేనండి, పాట వస్తుంది మరి విందామా? సరేనండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అందుకని పాట విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హుషారు కార్యక్రమంలో చివరిగా పులిగుడ్డ చిత్రం నుంచి ఈ పాట విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. సమయం 8:45 వస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 ఎఫ్ఎం.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട. పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఇప్పటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్రబుద్ధే గురించి విశేషాలు విందాం. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
1: హిందుస్థానీ సంగీతంలోని ఘరానాలలో తొలి ఘరానా గ్వాలియర్ ఘరానా. ఆ ఘరానాలోని మధుర గాయకుడు బాలకృష్ణ బువా ఇచల్ కరంజీకర్. ఇతని పట్టశిష్యుడు విష్ణు దిగంబర్ పలుస్కర్. హిందుస్థానీ సంగీతాన్ని జనబాహుల్యంలోనికి తీసుకుని వచ్చిన ప్రాతస్మరణీయుడతడు. విష్ణు దిగంబర్ పలుస్కర్ భారతదేశమంతటా సంగీత మహావిద్యాలయాలను స్థాపించి జనసామాన్యంలో సంగీతం పట్ల అభిరుచిని పెంపొందింపజేసినాడు. అతడు స్థాపించిన గాంధర్వ మహావిద్యాలయాలు ఈనాటికీ అప్రతిహతంగా నడుస్తున్నాయి. ఆయా విద్యాలయాలకు తమ శిష్యులనే ఆచార్యులుగా నియమించినాడు. వారు కూడా సామాన్యులు కారు. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్, పండిత్ వినాయకరావు పట్వర్ధన్, పండిత్ నారాయణరావు వ్యాస్, పండిత్ శంకర్ శ్రీపాద్ బోడస్ వంటి ఉద్దండులు. విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యులుగా ఆ సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకొని పోయినారు. అటువంటి వారిలో పండిత్ శంకర్ శ్రీపాద్ బోడస్ కుమార్తెనే వీణా సహస్రబుద్ధే. పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ ఆదేశానుసారం పండిత్ శంకర్ శ్రీపాద్ బోడస్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థిరపడి అక్కడే గాంధీ సంగీత విద్యాలయాన్ని స్థాపించి సంగీత పాఠాలు బోధిస్తూ తమ గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని ప్రచారం చేస్తూ ఉండిపోయినాడు. శంకర్ శ్రీపాద్ బోడస్ కుమారుడు కాశీనాథ్ శంకర్ బోడస్ తండ్రి వద్ద తమ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకుని తండ్రి అంతటి పేరు సంపాదించినాడు. శంకర్ శ్రీపాద్ బోడస్ తన కూతురును సంగీతజ్ఞురాలిగా తయారు చేయాలనుకోలేదు. అదిగాక చిన్ననాట ఆమె కంఠం కూడా పీలగా ఉండేది. తమ ఘరానా సంగీతం నేర్చుకోవాలంటే కంఠ సంస్కారం చాలా అవసరం. కంఠాన్ని సాధన ద్వారా అరగదీయవలసి ఉంటుంది. తమ ఘరానాలో బోల్తాన్లు సపాట్తాన్లు ప్రత్యేకమైనవి. ఆ సంగీతం ద్రుపద్ ధమార్ పద్ధతికి దగ్గరగా ఉంటుంది. వాళ్ల ఆలాప్ నామ్తోమ్తో సాగుతుంది. మన కర్ణాటక సంగీతంలోని తానంతో దీన్ని పోల్చవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గాయికా గాయకులకు బాగా దమ్ముండాలి. వాయిస్ కల్చర్కు అధిక ప్రాధాన్యతనిస్తారు. కనుక శంకర్ శ్రీపాద్ బోడస్ తన కొడుకు కాశీనాథ్కు సంగీతం నేర్పి కూతురు వీణకు కథక్ నృత్యం నేర్పించడం మొదలుపెట్టినాడు. 7-8 ఏళ్లు కథక్ నేర్చినప్పటికీ ఆమె మనస్సు అందులో లగ్నం కాలేదు. తన చుట్టూ ఉన్న సంగీతమయ వాతావరణానికి కథక్ నృత్యానికి పొంతన కుదరదనుకున్నది. తండ్రి గొప్ప గాయకుడు, అన్నయ్య గాయకుడే. పెదనాన్న కొడుకు నారాయణ్ బోడస్ మరాఠీ రంగస్థల నటుడిగా గాయకునిగా పేరు సంపాదించుకుంటున్నాడు. మరో చిన్నాన్న కొడుకు అనంత్ బోడస్ తబ్లావాదనంలో రాణిస్తున్నాడు. మరాఠీ సంగీత నాటక రంగంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలనార్జిస్తున్న ఆశా ఖాడిల్కర్ ఆమె సమీప బంధువు. చాలని దానికి వారి కుటుంబం కాన్పూర్లో ఉన్నందున ఆ ప్రాంతంలో సంగీత సంప్రదాయ మరాఠీ కుటుంబం వీరిదే కనుక అటువైపు కచేరీలకు వచ్చే గాయిక గాయక వాదకులకు వీరిల్లు ఒక మజిలి. వారాలు నెలలు ఉండిపోయేవారు. అటువంటి వారిలో బిఆర్ దేవధర్, పండిత్ కుమార్ గంధర్వులు ముఖ్యులు. వారున్నన్ని రోజులు ప్రతినిత్యం గానా భజానా నిరాఘాటంగా సాగేది. వివిధ ఘరానా గాయికా గాయకుల సంగీతం వీణాతాయి చెవుల్లో పడుతూ ఉండగా ఆమె బాల్యం గడిచిపోయింది. అంటే తెలిసి తెలియకుండానే సంగీత మాధుర్యం సోకి సంగీతం పట్ల ఆసక్తి పెంపొందింది. శంకర్ శ్రీపాద్ బోడస్ ప్రాచీనుల్లో ప్రాచీనుడు, ఆధునికుల్లో ఆధునికుడు. తమ ఘరానా సంగీతాన్ని తూచా తప్పకుండా నేర్పుతూనే ఇతర ఘరానాల్లోని మంచిని సంగ్రహించడంలో తప్పులేదని భావించేవాడు. కనుక అతని సమక్షంలో అన్ని ఘరానా సంగీతజ్ఞులు తమ విద్యను ప్రదర్శించేవారు. ఆ సంగీతాన్ని ఆసక్తిగా గమనిస్తున్న వీణాతాయిని చూసి ఆమెకు సంగీతం పట్ల కలుగుతున్న అభిరుచిని గమనించి వీణాతాయికి సంగీత శిక్షణ ప్రారంభించినాడు. మరాఠీలో తాయి అంటే అక్క అని అర్థం కనుక వీణా సహస్రబుద్ధేను వీణాతాయి అని సంబోధిస్తారు. అయితే అనేక కార్యక్రమాల ఒత్తిడి వలన శంకర్ శ్రీపాద్ బోనస్ తమ కుమార్తెకు సంగీతం నేర్పించటానికి అధిక సమయం ఇవ్వలేకపోయేవాడు. కనుక ఆమె అన్నగారైన కాశీనాథ్ శంకర్ బోనస్ ఆమెకు తమ ఘరానా సంగీతాన్ని నేర్పినాడు. కాశీనాథ్ తన చెల్లెలి కంఠాన్ని కఠినమైన సాధన చేయించి తమ ఘరానా సంగీతానికి అనుగుణంగా మార్చినాడు. తాను తబ్లా వాయిస్తూ ఆమెకు గాత్రం నేర్పినాడు. సంగీతానికి తాళమే ప్రధానమని అతని ప్రగాఢ విశ్వాసం. అదిగాక గ్వాలియర్ ఘరానా సంగీతం లయ ప్రధానమైనది. ఆ విధంగా వీణాతాయి తాళజ్ఞానం అపారంగా పెంచుకున్నది. అంతేగాక కొంతకాలం హార్మోనియం కూడా వాయించి అందులోనూ పట్టు సాధించింది. అంటే వీణాతాయి స్వరలయల్లో నిష్ణాతురాలైంది అన్నమాట. సంగీతం, నృత్యం, తబ్లా, హార్మోనియం ఇవన్నీ నేర్చుకుంటూనే వీణాతాయి కాన్పూర్ యూనివర్సిటీ నుండి ఎంఏ సంస్కృతం, ఎంఏ ఇంగ్లీష్ పట్టాలు పొందింది. హిందుస్థానీ గాత్ర సంగీతంలో అలంకార్ పట్టా అందుకున్నది. అది సంగీతంలో ఎంఏ పట్టాకు సమానమైనది. అంతేగాక అఖిల భారత గంధర్వ మహావిద్యాలయం వారు ఆమెకు గాత్ర సంగీతంలో డాక్టరేట్ ప్రదానం చేసినారు. కనుక డాక్టర్ వీణా సహస్రబుద్ధే అనిపించుకున్నది. తండ్రి ఆదేశానుసారం తమ ఘరానా సంగీతాన్ని సంపూర్ణంగా నేర్చిన తరువాత ఇతర ఘరానా సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని అత్రోలి జైపూర్ ఘరానా, కిరాణా ఘరానా సంగీతాన్ని కూడా నేర్చింది వీణాతాయి. పండిత్ బల్వంత్ బాపట్, పండిత్ వసంత్ ఠకార్, గజానన్ బువా జోషి వంటి ఉద్దండుల వద్ద సంగీత శిక్షణ పొందింది. ముఖ్యంగా గజానన్ బువా జోషి శిష్యరికం ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. గజానన్ బువాను సంగీత గంగా సంగమస్థానమని పేర్కొంటారు. వివిధ ఘరానాలలోని ఉస్తాదులను, పండితులను సేవించుకుని అన్ని ఘరానాల సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనుడతడు. కాని అతని గాత్రం మీద అత్రోలి జైపూర్ ఘరానా ముద్ర కనబడుతుంది. ఎందరో సంగీతజ్ఞులను తయారు చేసిన ఘనత అతనికున్నది. వాగ్గేయకారుడు కూడా. ఎన్నో బందిషులను తయారు చేసి శిష్యుల చేత ప్రచారం చేయించినాడు. అటువంటి గజానన్ బువా జోషి శిష్యరికం కూడా వీణాతాయికి లభించింది. గజానన్ బువా గొప్ప వయలిన్ వాదకుడు కూడా. వీణాతాయి ఈ ఘరానాలన్నింటిలో నుండి తనకు నచ్చిన విధంగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నది. శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించే పెద్దలకు ఇది నచ్చదు. ముఖ్యంగా గజానన్ బువా జోషికే నచ్చలేదు. అతడు సున్నితంగా మందలించినాడు కూడా, కాని శ్రోతలకు అది నచ్చింది. నాకు ఏది ఇష్టమో అది మాత్రమే నేను చేస్తాను. నేను నా సంగీతంలో తాదాత్మ్యం చెందుతాను. శ్రోతలు నాతో పాటు నా సంగీతంలో ఆనందాన్ని పొందుతూ నన్ను అభిమానిస్తున్నారు. ఇంతవరకు నేను ప్రవేశపెట్టిన బందిషులు వాటిలోని మార్పులు, రాగాల ప్రదర్శనలో పరివర్తనను గమనిస్తూ వీణాతాయి సంగీతం విలక్షణమైనది అంటున్నారు. ఇది సారు నాకు అని చెప్పుకుంటుంది వీణాతాయి సహస్రబుద్ధే. స్వయంగా గజానన్ బువా జోషి ఆమె కచేరీ విని ఆనందంతో, వీణా, నీ సంగీతం ఆధునికమైనదే అని ఒప్పుకుంటున్నాను. నీ సంగీతంలో మాధుర్యమున్నది, అందుకే శ్రోతలు నిన్ను ఆరాధిస్తున్నారు అని ప్రశంసించినారు. ఇది వీణాతాయి విజయానికి పరాకాష్ఠ. వీణాతాయి ఖయాల్, ఠుమ్రి, భజన్, సంస్కృత శ్లోకాలు ఇలా అన్నింటినీ గానం చేసింది. కర్ణాటక సంగీతంలోని రాగమాలికను హిందుస్థానీలో రాగమాల అని ప్రవేశపెట్టింది. గజల్ గానానికి ఉర్దూ భాషనే శ్రేష్టమైనదని ఆవిడ అభిమతం. ఇప్పుడు మరాఠీ భాషలోనూ ఇతర భాషల్లోనూ గజల్ రచన బాగా ఊపందుకున్నది. కాని ఉర్దూ భాషలోని బరువు ఇందులో ఉండదు కనుక ఈ గజల్లు గానం చేయడం తేలిక అని ఆమె అభిప్రాయం. అంతేగాక ఆమెకు మిర్జా గాలిబ్ గజల్లంటే ప్రత్యేక అభిమానం. పండిత్ కుమార్ గంధర్వ, పండిత్ భీమ్సేన్ జోషిలు ఆమెకు అభిమాన గాయకులు. ఆమె వివాహం పుణేకు చెందిన హరి సహస్రబుద్ధేతో జరిగింది. వీణా సహస్రబుద్ధే పరివారానికి సంగీతం అబ్బలేదు కాని సంగీతం విని ఆనందించే రసికత ఉన్నది. వాళ్లు తాన్సేన్లు కారు, కాన్సేన్లు అంటే విని ఆనందించే వాళ్ళన్నమాట. వీణాతాయి మామగారికి ఆమె సంగీతమంటే విపరీతమైన అభిమానం. వీణాతాయి భర్త హరి సహస్రబుద్ధే ఆమె సంగీతాన్ని ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడు కనుక ఆమె శిష్యులు శిష్యురాళ్లు 50 మందికి వాళ్ళిద్దరూ అమ్మా నాన్నలు. వాళ్లను మరాఠీలో ఆయి బాబా అని పిలుచుకుంటారు. వారికి వీణాతాయి సాక్షాత్ సరస్వతీ స్వరూపమే. ఇది నేనంటున్న మాట కాదు, ఆమె ముఖ్య శిష్యుడు అతుల్ నీనే అంతర్జాలంలో పెట్టిన అభిప్రాయం. వీణా సహస్రబుద్ధే శిష్యుల్లో ముఖ్యమైన వారిలో అతుల్ నీనే, ఉల్లాస్ జోషి, శావణి సింధే, ఇంకా రజనీ రామచంద్రన్, మోనా రామచంద్ర పేర్కొనదగినవారు. అంతేగాక వీణా సహస్రబుద్ధే కోడలు జయంతి కూడా ఆమె శిష్యురాలే. వీణా సహస్రబుద్ధే కుమారుడు లక్ష్మణ్, కుమార్తె దుర్గ. వీరికి సంగీతమంతగా అబ్బలేదు కాని చిన్ననాట ఆమె దుర్గాకు సంగీతం నేర్పింది. వీణాతాయి తల్లి శాంతాబాయి బోడస్ కూడా సంగీతజ్ఞురాలే. వీణాతాయి తండ్రి స్థాపించిన గాంధీ సంగీత విద్యాలయంలో ఆవిడ కూడా సంగీత పాఠాలు బోధించేది. వీణాతాయి శంకర్ బోడస్ హరి సహస్రబుద్ధేను వివాహమాడి వీణా సహస్రబుద్ధేగా మారిన తరుణంలో సవై గంధర్వ మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొనవలసిందిగా పండిత్ భీమ్సేన్ జోషి నుండి ఆహ్వానాన్ని అందుకున్నది. అది ఆమెకు ఏనుగెక్కినంత సంతోషాన్ని కలిగించింది. పండిత్ భీమ్సేన్ జోషి ప్రతి సంవత్సరం తమ గురువుగారైన సవై గంధర్వ సంస్మరణ సభలను సవై గంధర్వ మ్యూజిక్ ఫెస్టివల్ పేరిట ఘనంగా జరుపుతాడు. ఆ సభల్లో ఏరికూర్చిన గొప్ప గాయక గాయక వాదకులు పాల్గొంటారు. అందులో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తారు. పుణే నగరంలోని సంగీత రసజ్ఞులు ఇందులో శ్రోతలుగా వేంచేస్తారు. వారు రత్న పరీక్షకుల వంటివారు. వారి ముందు తమ గాత్రాన్ని ప్రదర్శించడానికి గొప్ప గొప్ప కళాకారులు కూడా జంకుతారు. అటువంటి సభలో గానం చేయడానికి అవకాశం అందించిన తమ అభిమాన గాయకునికి కృతజ్ఞతలు తెలుపుకొని గానం ప్రారంభించి విజయవంతంగా ముగించింది వీణాతాయి. పుణే శ్రోతలు ముక్తకంఠంతో ప్రశంసించినారామెను. రసలుబ్ధులు వారు. మొదటిసారి 1972లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన గాత్ర సంగీత పోటీలో సర్వప్రథమురాలిగా నిలిచిన వీణాతాయి సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మెల్లమెల్లగా సంగీత కచేరీలు నిర్వహించడం ప్రారంభించింది. ఆమె సంగీత ప్రస్థానంలో గాయనిగానేగాక సంగీత పరిశోధకురాలిగా, సంగీతాన్ని సూక్ష్మంగా పరిశీలించే విద్యార్థినిగా, అసంఖ్యాకమైన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయునిగా, కాన్పూర్ ఐఐటి విద్యార్థులకు ప్రొఫెసర్గా, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పరిశోధనలు చేస్తూ ఆ వివరాలను అక్షరబద్ధం చేస్తున్న రచయిత్రిగా, పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మ్యూజిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, పుణేలోని నాథీబాయి ఠాక్రాసీ మహిళా విద్యాలయం సంగీత ప్రధానాచార్యగా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది కనుక ఆమె శిష్యులు సాక్షాత్తు సరస్వతీ స్వరూపం అనుకోవడంలో తప్పులేదు కదా. వీణా సహస్రబుద్ధే శాస్త్రీయ సంగీతంతో పాటు భజనలు కూడా జనరంజకంగా గానం చేస్తుంది. ముఖ్యంగా ఆ ఘరానాకు చెందిన విష్ణు దిగంబర్ పలుస్కర్, దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ ఇద్దరు తండ్రి కొడుకుల భజనలు ఎంత జనరంజకమైనవో తెలిసిన విషయమే కదా. వీణా సహస్రబుద్ధే ముఖ్యంగా కబీర్ భజనలు గానం చేయడంలో అద్వితీయురాలుగా పేరు పొందినారు. ఈ భజనలు తమ అన్నగారైన కాశీనాథ్ శంకర్ బోడస్ వద్ద ప్రత్యేకంగా నేర్చినవే అయినా ఈ భజనలపై కుమార్ గంధర్వ ప్రభావం కనబడుతుంది. వీణా సహస్రబుద్ధే దేశ విదేశాల్లో అసంఖ్యాకమైన కచేరీలు చేసి శ్రోతలను అలరించింది. డిసెంబర్ 2 2012లో ఆమె చివరి కచేరీ చేసింది. అదే సంవత్సరం ఆమె ఒక ప్రత్యేకమైన వ్యాధిగ్రస్తురాలైంది. కచేరీలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. వైద్య పరిభాషలో ప్రోగ్రెసివ్ సూపర్ న్యూక్లియర్ ప్లాసీ అంటారు. వేల మందిలో ఒకరికి సోకుతుందట ఈ వ్యాధి. దీనికి చికిత్స లేదు, జీవచ్ఛవంలాగా మిగిలిపోవటమే. ఆ పరిస్థితిలోనే అనగా 2013వ సంవత్సరం కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం ప్రకటించినారు. భర్త, పిల్లలు, శిష్యుల సహకారంతో వీల్ చైర్ పై కూర్చుని ఆనాటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల నుండి పురస్కారాన్ని అందుకుంటున్న వీణాతాయి ఫోటో ఒకటి అంతర్జాలంలో చూడవచ్చు. అంతకు పూర్వమే అనగా 1993వ సంవత్సరంలోనే వీణాతాయి సహస్రబుద్ధేను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు తమ రాష్ట్ర సంగీత నాటక పురస్కారంతో గౌరవించినారు కూడా. ఈ పురస్కారాలకు గౌరవాదరాలకు అతీతురాలు వీణా సహస్రబుద్ధే. ఆమె హిందుస్థానీ సంగీతానికి అంత సేవ చేసినప్పటికీ ఏ పద్మ పురస్కారం ఆమెను వరించలేదు. కాని శ్రోతలు, శిష్యులు, ప్రశిష్యుల మనస్సుల్లో మాత్రం సాక్షాత్తు సరస్వతీదేవి రూపంగా మిగిలిపోయింది. ఇది ఎన్ని పురస్కారాలకు సమానమవుతుంది గనక. సెప్టెంబర్ 14, 1948లో జన్మించిన వీణాతాయి సహస్రబుద్ధే తమ 68 సంవత్సరాల వయస్సులో 29 జూన్ 2016లో స్వర్గస్థురాలైంది. భౌతికంగా ఆమె లేకున్నా ఆమె సంగీతాన్ని అంతర్జాలంలో వినే అవకాశం అందరికీ ఉన్నది.
0: ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్రబుద్ధే గురించి విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఈ పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:30కు కథానిక కార్యక్రమంలో పాడితల్లి డాక్టర్ ఉదారినారాయణ కథానిక వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. షామ్మే గజల్ కార్యక్రమంలో ఇప్పుడు షుమోనా రాయ్ విశ్వాస్ పాడిన గజల్లు ఇప్పుడు విందాం.

ఎల్ కార్యక్రమంలో షుమోనరాయ్ విశ్వాస్ పాడిన గజల్లు విన్నారు. ఇంతటితో ఈ షామే గజల్ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:45 ఈ గయ్యనుండ్రి కార్యక్రమంలో ఎన్కటి గ్రామ పాలన గురించి మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన మహిళ నలివేల రాజవ్వతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు యో దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10:00 వస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: अखिल भारतीय संगीत के कार्यक्रम में अब तक आप अर्चना उपाध्याय का कर्नाटक शैली में गायन सुन रहे थे। आपके साथ वायलिन पर साथ कर रहे थे तन्मयी उपंगड़ा तथा मृदंगम पर सुनाद कृष्णा अमय और मोरसिंग पर थे बालकृष्णा होसमने। यह कार्यक्रम आकाशवाणी मंगलूर के स्टेशन में रिकॉर्ड कर आकाशवाणी दिल्ली से प्रस्तुत किया गया। इसी के साथ आज का अखिल भारतीय संगीत का कार्यक्रम समाप्त होता है।
1: In tonight's national program of music, you were listening to a Carnatic vocal recital by Archana Upadhyaya. She was accompanied on the violin by Tanmayi Uppangala and on the mridangam Sunada Krishna Amai and Balakrishna Hosmane on Morsing. This concert was recorded earlier at the studios of Akashwani Mangaluru and broadcast from Akashwani Delhi. Please stand by for our next program.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం సాధారణంగా ఉండే, గాలిలో తేమ 28%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచింది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో తెలంగాణలో బాల సాహిత్య వికాసం, స్వీయ అనుభవాలు గురించి

ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో ముచ్చట మొదటి భాగం ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. తర్వాత పిత్రమాస ఎంగిలిపూల బతుకమ్మ మంచిర్యాల వాసి సూదిరెడ్డి స్నేహలత అచ్చమైన తెలంగాణ యాసలో అందించిన ప్రసంగం వింటారు. రేపొద్దమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ సాగులో మెళకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. రేపు రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు ఆనంద్ మఠ్ హిందీ రేడియో నాటకం వింటారు. మొదటి భాగం బంకించంద్ర చటర్జీ రచన, రేడియో నాటకీకరణ విశ్వప్రకాశ్ దీక్షిత్ భటుక్, నిర్వహణ సుదర్శన్ కుమార్. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి సమయం 11 గంటలు దాటి 2 నిమిషాలు కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 MHz FM పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.